హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. మీరాలం ట్యాంకును పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని, ఇందుకోసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భూసేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో పాతబస్తీలో ప్రతిపాదిత గౌలిగూడ చాంద్రాణిగుట్ట మెట్రో రైల్ విస్తరణ పనులను వచ్చే డిసెంబర్లో ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుగుతున్నారు.

5ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. అమరావతిలో కొత్త భూ కేటాయింపులకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్లో 100 ఇంద్రం మేళం నిర్మించనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు భక్త శ్రద్దలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

కర్తుం మహత్వాకాంక్షిణం లక్ష్యం నిర్ధారితవంతౌ. భారతస్య సర్వోచ్చ న్యాయాలయ అద్యారభ్య నవదిల్ల్యాం బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచస్య ఆతిథ్యం కరిష్యతి. అస్మిన్ మంచే బ్రిక్స్ సదస్య దేశానాం సహభాగి దేశానాం చ ముఖ్య న్యాయాధీశాః సర్వోచ్చ న్యాయాలయానాం అధ్యక్షాః తథా వరిష్ఠాః న్యాయిక నేతారశ్చాపి సమ్మిళితాః భవిష్యంతి. అయం మంచః సహభాగి న్యాయాధీశానాం మధ్యె సంవాదాయ అథ న్యాయ వితరణ అంతారాష్ట్రియ వివాద సమాధాన ప్రౌద్యోగికీ సతత వికాస చేత్యేతేషాం సంబద్ధానాం సమకాలిక ప్రకరణానాం విషయే విచార వినిమయాయ అవసరం ప్రదాస్యతి. భారతస్య ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతః ఉద్ఘాటనదివసే విభిన్నానాం న్యాయిక ప్రతినిధిమండలానాం ప్రముఖైః సహ అనేకాని ద్వైపాక్షికోపవేశనాని కరిష్యతి. భారతేన నేపాలదేశస్య జలాప్లావ ప్రభావితేషు క్షేత్రేషు ప్రచలితేషు సహాయోద్ధార కార్యేషు సహాయతాం కర్తుం ఆపదుద్ధార సామగ్రీ సమేత్య ద్వే విమానే పునః ప్రేషితే. ఆపదుద్ధార సామగ్ర్యః నేపాలస్య విజ్ఞాన ప్రౌద్యోగికీ నవోన్మేష మంత్రిణే మహావీర్ పున్ ఇత్యస్మై సమర్పితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన అద్య మధ్యప్రదేశే అతివృష్టేః సంభావనాం దృష్ట్వా నారంగవర్ణపరా సంచేతనా ప్రసారితా అస్తి. మహిళా క్రికెట్

0: क्रीडायां संयुक्तारबामीरातस्य दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे ग्रुप ए इत्यस्य द्वितीय स्पर्धायां भारतं हांगकांग दलं 37.1 शतधावनांकैः पराजित्य उपान्त्यचक्रे प्रविष्टम् इति वार्ताः।
1: వాణిజ్య ప్రకటన వింటారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9.50 కోట్లకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారాలలో ముఖ్యాంశాలు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాటలో భాగంగా భారత జాతీయ నాయకుడు దాదాభాయి నౌరూజీ జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలని, అనంతరం తెలుగు నవలా రచయిత కొమ్మూరు వేణుగోపాలరావు గారి జయంతి సందర్భంగా వారి జీవిత విషయాలని తెలుసుకుంటాం. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యం అనే కార్యక్రమంలో ఆహారంతోనే ఆరోగ్యం అనే అంశంపై డాక్టర్ రమ్యం సదరం గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. తరువాత గాంధీ మార్గం, పుష్పాంజలి, సమాచారవాణి. 8:30 అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన పి శ్రీ సూర్యారావు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వెంపటాపు మల్లేశ్వరరావు సాక్సోఫోన్, శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 9:00 నుండి 10:00 వరకు తిరిగి 10:30 వరకు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్. శ్రోతలకు నచ్చిన పాటలను ఫోన్ కాల్ ద్వారా కాల్ చేసి అడిగి వినవచ్చు. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం నషా ముక్త అభియాన్. ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి శ్రీమతి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. 11:00 మధురిమ పాత సినిమా పాటలు వింటారు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు సంభాషణ వింటారు. 2:31 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ వెంపటాపు మల్లేశ్వరరావు సాక్సోఫోన్ వాదనను వింటారు. తిరిగి సాయంత్రం ప్రారంభమయ్యే ఈనాటి మా రెండవ ప్రసారాల్లో మొదటిగా 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 సాయం సమీరంలో భాగంగా చిత్ర గీతాలతో కూడిన ఫిట్నెస్ మంత్ర వికాసం. శ్రీ పెద్దాడ ప్రసాద్ లయ డోలు విన్యాసం వింటారు. 7:15 పల్లెసీమల కార్యక్రమంతో పాటు జానపద గీతం మరియు వరి తొలి దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం అనే అంశంతో రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పి ఉదయబాబు గారు అందించే వివరాలను వింటారు. వ్యవసాయ సమాచారాన్ని వింటారు. పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం కూడా ఈ కార్యక్రమంలో ఉంటుంది. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత్ భారత్ రిలే. 8:30 స్వరమాలిక చిత్రగీతాలు. 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక సంగీతం గానం శ్రీమతి రాధా జయలక్ష్మి. 10:45 ఆపాత మధురాలు చిత్ర గీతాలను వింటారు. ఇవి ఈనాటి ప్రసారాలలో ముఖ్యాంశాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 7:04 దాటి 42 సెకండ్లు. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జిఎస్ఎల్వి రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున 2:55 విజయవంతంగా ప్రయోగించారు. అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక EOS-05 ఉపగ్రహాన్ని సబ్ జియో సింక్రనైజ్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో దేశానికి సహాయపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను సేవలందించడంలో ఉపకరిస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేశారు.
1: I am very happy to announce that GSLV F-17 vehicle has successfully and precisely injected the Advanced Earth Observation Satellite 05, the geo-imaging satellite, in the intended and required orbit. And today, we have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవ చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో విస్తరిస్తున్న వాణిజ్య భాగస్వామ్యాలు, పెరుగుతున్న దేశీయ మార్కెట్, తయారీ రంగంలో ప్రపంచ మార్పుల నుండి ఎదురవుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పరిశ్రమలను కోరారు. రాబోయే సంవత్సరాల్లో దేశాభివృద్ధిలో ఆటోమోటివ్ రంగం అత్యంత కీలకంగా నిలుస్తుందని గోయల్ పేర్కొన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో ఈరోజు నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిరాభివృద్ధి వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. మత్తు పదార్థాల బారిన పడిన బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ ఒక వేదికగా నిలుస్తుంది. సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సందీప్ రేవాజీ రాథోడ్ ఈ ప్రణా

ప్రణాళికపై చర్చించడానికి నిన్న న్యూఢిల్లీలో రెండు ఉన్నత స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గ్రీన్ షిప్పింగ్ వైపు ప్రపంచం మారుతున్న తరుణంలో భారత్ ముందు వరుసలో ఉంటుందని కేంద్ర షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ అన్నారు. గురుగ్రామ్లోని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ గ్వాల్ పహరి క్యాంపస్ను మంత్రి సందర్శించి అనేక హరిత నౌకాయాన కార్యక్రమాలను సమీక్షించారు. ప్రతిపాదిత గ్రీన్ షిప్పింగ్ కారిడార్లు, ప్రత్యామ్నాయ ఇంధనాల కోసం పోర్టుల సన్నద్ధతను ఆయన పరిశీలించారు. భవిష్యత్తులో అవసరమయ్యే ఇంధనాల కోసం దేశంలోని పోర్టులు సిద్ధం కావాలని, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడంలో టెరీ వంటి సంస్థలు కీలక భాగస్వాములుగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఉపవాసాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి ఆలయాలను దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణునికి ఇష్టమైన మిఠాయిలు, ఇతర వంటకాలను తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మథుర, బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మథురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక, తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కరించబడుతుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. కీవ్లో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబాహతో సమావేశం అనంతరం జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో 140 కోట్ల మంది భారతీయులకు ఇంధనాన్ని భద్రపరచడంలో ఎదురవుతున్న సవాళ్లను వివరించారు. ఉక్రెయిన్

0: అన్ని రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, కర్ణాటక, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట, విదర్భ, ఛత్తీస్గఢ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీర్ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియాజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ధి ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారతదేశపు మొట్టమొదటి జియో సింక్రనైజ్ కక్ష ఇమేజింగ్ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు కృష్ణాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో మొదటిగా నేటి మాట, తరువాత ఆరోగ్యమే మహాభాగ్యం, గాంధీ మార్గం, పుష్పాంజలి, చివరిగా సమాచారవాణి వింటారు. అయితే ముందుగా మనం నేటి మాటలో భాగంగా భారత జాతీయ నాయకుడు దాదాభాయి నౌరూజీ గారి జయంతి సందర్భంగా వారి జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలని తెలుసుకుందాం. దాదాభాయి నౌరూజీ గారు 1825 సెప్టెంబర్ 4 మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. వీరు భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ నాయకులు, గొప్ప విద్యావేత్త, ఆర్థికవేత్త, సంఘ సంస్కర్త. భారతదేశ ప్రజలు వీరిని భారతదేశపు వృద్ధ పితామహుడు, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని గౌరవంగా పిలుస్తారు. వీరు భారతదేశంలో బ్రిటిష్ పాలన వల్ల దేశ సంపద విదేశాలకు వెళ్ళిపోతుందని డ్రైన్ థీరీ అంటే సంపద తరలింపు సిద్ధాంతాన్ని మన అందరికీ వివరించారు. ఈ సిద్ధాంతం భారత స్వాతంత్ర ఉద్యమానికి ఎంతో బలాన్ని ఇచ్చింది. దాదాభాయి నౌరూజీ గారు 1885 స్థాపించబడిన భారత జాతీయ కాంగ్రెస్ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు. వీరు కాంగ్రెస్ అధ్యక్షుడిగా 3 సార్లు పనిచేశారు.

0: బ్రిటిష్ పార్లమెంట్లో ఎన్నికైన తొలి భారతీయుడు అనే గౌరవాన్ని కూడా పొందారు. వీరు రాసిన పుస్తకాల్లో పవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, భారతదేశ పేదరికానికి బ్రిటిష్ పాలనే ప్రధాన కారణమని వివరించారు. దాదాభాయి నౌరోజీ గారు 1917 జూన్ 30 కన్నుమూశారు. అయినప్పటికీ దేశభక్తి, నిజాయితీ, ప్రజాసేవ వల్ల వారి అంకిత భావం భారతీయులకు ఎప్పటికీ ఆదర్శంగా నిలిచి చిరస్మరణీయునుగా నిలిపింది. దాదాభాయి నౌరోజీ గారు జీవితం మనకి దేశసేవ, విద్య, నిజాయితీ, త్యాగం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. వారి ఆశయాల్ని అనుసరించి మంచి పౌరులుగా ఎదగడానికి మనమందరం తప్పక కృషి చేయాలి. ఈనాటి నీటి మాటలో భాగంగా తరువాత ప్రముఖ నవలా రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు గారి జయంతి సందర్భంగా వారి జీవితంలో గల ముఖ్యమైన విషయాలను కూడా తెలుసుకుందాం. కొమ్మూరు వేణుగోపాలరావు గారు 1935 సెప్టెంబర్ 4 విజయవాడలో జన్మించారు. ఆయన వృత్తిరీత్యా వైద్యుడు. డాక్టర్ అయినప్పటికీ సాహిత్యంపై ఉన్న అపారమైన అభిరుచితో తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం సంపాదించారు. చిన్న వయస్సులోనే రచనలు ప్రారంభించి జీవితకాలంలో 50కు పైగా నవలలు మరియు అనేక కథలు రచించారు. ఆయన రచనల్లో మధ్యతరగతి కుటుంబాల జీవితం, మానవ సంబంధాలు, భావోద్వేగాలు, సామాజిక విలువలు ఎంతో సహజంగా కనిపించేవి. అందుకే ఆయనని ఆంధ్ర శరత్ అని కూడా పిలుస్తారు. బెంగాలీ రచయిత శరశ్చంద్ర చట్టోపాధ్యాయ ప్రభావం ఆయన రచనలపై స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ప్రసిద్ధ రచనల్లో పెంకుటిల్లు, హౌస్ సర్జన్, గోరింటాకు, ప్రేమ నక్షత్రం, ఒకే రక్తం ఒకే మనసులు ముఖ్యంగా హౌస్ సర్జన్ నవల వైద్య విద్యార్థులకు ఎంతో ప్రేరణనిచ్చింది. ఆయన కొన్ని నవలలు సినిమాలుగా కూడా రూపుదిద్దుకున్నాయి. డాక్టర్గా ప్రజలకు సేవ చేస్తూను రచయితగా సమాజానికి విలువైన సాహిత్యాన్ని అందించారు. ఆయన రచనలు నేటికీ తెలుగు పాఠకులకు ఆకట్టుకుంటూనే ఉంటాయి. 2004 అక్టోబర్ 3 ఆయన కన్నుమూశారు. ఆయన సాహిత్య సంపద తెలుగు సాహిత్యంలో మృత్యువుని జయించిన అమరునిగా చిరస్థాయిగా నిలిచేలా చేసింది. కొమ్మూరు వేణుగోపాలరావు గారు జీవితం మనకు కృషి, సేవాభావం, సృజనాత్మకత ఎంత గొప్పవో నేర్పుతుంది. ఆయన రచనలు ఎప్పటికీ తెలుగు సాహిత్యానికి విలువైన ఆస్తిగా నిలుస్తాయి. ఈనాటి నేటి మాటగా మనం తెలుసుకున్న ప్రముఖుల జీవిత విశేషాలు ఇంతటితో సమాప్తం. ఉదయ సమీరాల్లో 2వ కార్యక్రమం ఆరోగ్యమే మహాభాగ్యం, ఆహారంతోనే ఆరోగ్యం, ఈ అంశంపై డాక్టర్ రమ్యం సదరం గారితో పరిచయ కార్యక్రమం వింటారు. మొదటి భాగం.
1: ఆరోగ్యం పాడైతే మందులతో సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆరోగ్యానికి మందులే కాదు, మనం తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. సరైన పోషకాహారం మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా కొన్ని రకాల అనారోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి మన రోజువారీ ఆహారంలో ఎలాంటి పోషకాలు తప్పనిసరిగా ఉండాలి, అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువతకి ఎలాంటి ఆహారం అవసరం, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే న్యూట్రిషన్ డాక్టర్ రమ్య సదరం గారు. వీరితో మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ రమ్య సదరం గారు. డాక్టర్, ప్రొద్దున్న లేవగానే వెయిట్ తగ్గాలనో లేదంటే స్కిన్ గ్లో కోసం అనో తేనె నిమ్మకాయ కలిపి తీసుకుంటారు, ఇలా తీసుకోవచ్చంటారా? అంటే తేనె ఆరోగ్యానికి మంచిదేనా?
2: ఇప్పుడు నార్మల్గా లెమన్ వాటర్ విత్ హనీ అనేది చాలామంది మార్నింగ్ టైంలో తీసుకుంటారండి. ఒక విధంగా మంచిదే, కాకపోతే అందరూ అదే ఫాలో అవ్వకూడదు. ఇప్పుడు వాటర్ అనుకోండి, ఓవర్ నైట్ మనం ఫాస్టింగ్లో ఉంటాం కాబట్టి బాడీ మొత్తం హైడ్రేషన్ అవుతుంది. షుగర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా హనీ అనేది యాడ్ చేసుకోకూడదు. అయితే హనీ వల్ల నార్మల్ వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అంటే మెయిన్గా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. దాంట్లో ప్రతి ఒక్క సెల్కి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సో మార్నింగ్ టైంలో మనం లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల అది హెల్దీనే. అయితే చాలామంది ఏంటి,

0: గోరువెచ్చగా తీసుకోవాలి అది. ఎందుకంటే దానికి కూడా ఒక సైంటిఫిక్ ఇది ఉంది, మన పేగుల కదలికలు అనేవి స్టిమ్యులేట్ అవుతాయన్నమాట. సో ఇట్ యాక్ట్స్ లైక్ ఎ డీటాక్సిఫైర్. అంటే మనకి మోషన్ ఫ్రీగా అయిందనుకోండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉండవు. అంటే అదొక్కటి తీసుకుంటే మనం వెయిట్ లాస్ అయిపోతాము అని అయితే కాదు. హనీలో కూడా క్యాలరీస్ ఉంటాయి. ఇంకా కొంతమంది ఓన్లీ లెమన్ వాటర్ హనీయే కాకుండా అదర్ డ్రింక్స్, ఇప్పుడు చూడండి టర్మరిక్ టీ అని చెప్పేసి, లేకపోతే ధనియా వాటర్, జీరా వాటర్ ఇవి కూడా తీసుకుంటారు. అవి మెయిన్గా ఏంటంటే మన డైజెషన్ కెపాసిటీని అనేది ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట.
1: చియా సీడ్స్, ఫ్లాక్స్ ఇవన్నీ మంచివి అంటారా?
0: చాలా మంచిదండి. మనం నార్మల్గా స్నాక్స్ 11 o'clock 4 o'clock తీసుకున్నప్పుడు అవి తీసుకోమంటాము. కొంతమంది ఏంటంటే డైరెక్ట్గా రాగా తిన్నప్పుడు ఇబ్బంది పడతారు. సో అప్పుడు వాళ్ళకి చిన్న మైల్డ్లీ రోస్ట్ చేసుకొని తీసుకోమని చెప్పు. కానీ రొటీన్గా ఒకటే తీసుకోకుండా షఫల్ చేస్తే, అంటే
1: మార్చుతూ
0: ఉండాలి, ఒక వీక్ ఇది, నెక్స్ట్ వీక్ టర్మరిక్ టీ, నెక్స్ట్ వీక్ ధనియా వాటర్, జీరా వాటర్, అలా తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ఇంపార్టెన్స్. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క లక్షణం అనేది ఉంటుందన్నమాట. సో ఒకటి డీటాక్సిఫైయర్, ఇంకొకటి ఏంటంటే మన బాడీలో మెటబాలిజం కొంతమందికి చాలా స్లోగా ఉంటుందండి, జీర్ణశక్తి అవన్నీ అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి.
1: మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఈ సబ్జా చియా సీడ్స్ అనేవి నైట్ నానబెట్టి మార్నింగ్ తాగుతారు, అలా తాగొచ్చా?
0: జస్ట్ హార్డ్లీ ఒక 1-2 hours మనం సోక్ చేసుకున్నా, లేదంటే ఏదైనా డ్రింక్ తీసుకున్నప్పుడు అందులో ఒక 1 teaspoon అనేది అడ్వైస్ చేస్తాం. సో ఇట్స్ నాట్ అబౌట్ సోకి, అంటే ఎంతసేపు మనం నానబెడుతున్నాము అనేది కాదు. ఇప్పుడు అదే మీరు ఇప్పుడు ఇందాక మనం జీరా వాటర్ ధనియా వాటర్ అనుకున్నామా, అది ఓవర్ నైట్ మొత్తం అంతా సోక్ చేయమని చెప్తాం. ఎందుకంటే అది మనం హీట్ చేయము, తర్వాత డైరెక్ట్గా స్ట్రెయిన్ చేసి తీసేసుకోవచ్చు ఆ వాటర్ని.
1: కొంతమంది జీరా వాటర్ ధనియా వాటర్ నానబెట్టి ఉదయం అది తాగేసి
0: మరగబెట్టాల్సిన అవసరం లేదు నానబెట్టినట్టయితే. మీరు అదే కొంతమంది మర్చిపోతారు, అలాంటప్పుడు ఏం చేయాలంటే జస్ట్ డికాక్షన్ లాగా జీరా వాటర్ని హీట్ చేసి బాయిల్ చేసి మళ్ళీ అది వేడిగా తాగేస్తేనండి గ్యాస్ట్రైటిస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, బర్నింగ్ సెన్సేషన్ ఇంకా ఎక్కువ అవుతుంది.
1: అంటే అలా అయినా
0: ఇన్స్టెంట్గా అయినా తీసుకోవచ్చు, ఓవర్ నైట్ నానబెట్టి అయినా తీసుకోవచ్చు.
1: ఓకే డాక్టర్, మరి ఇప్పుడు కూరలు వండేటప్పుడు కొన్ని కూరల్లో పెరుగు కలిపి వండుతారు,
0: అవునండి,
1: ఇది ఎంతవరకు సరైన పద్ధతి అంటారు?
0: ఆబ్వియస్లీ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అవుతుంది. బ్యాక్టీరియా ఉంటాయి, హెల్దీ బ్యాక్టీరియా, అది చాలా ఇంపార్టెంట్. అవి ఎవరికైతే డిస్టర్బ్ అయిపోతాయో చాలా మటుకు, అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అని ఇంకా అదర్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా చూస్తామన్నమాట. అది మనం మెయింటైన్ చేసుకోగలగాలి. ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇప్పుడు మజ్జిగ తీసుకున్నారు, అది ఖచ్చితంగా చలవ చేస్తుంది. ఎవరైనా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే, గ్యాస్ట్రిక్ ఇది ఉన్నప్పుడు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ కర్డ్ తీసుకోవాలి, అప్పుడు పులుపు లేకుండా తీసుకోవాలి అని చెప్తాము.
1: అంటే పులుపు అంటే ఏదైనా నిమ్మకాయ, చింతపండు అవన్నీ తీసుకోకూడదండి?
0: గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకి తీసుకోకూడదు. ఆ రోజంతా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు పప్పు కొంతమందికి పడదు, కొంతమందికి పులుపు పడదు, కొంతమందికి ఆయిలీ స్పైసీ ఫుడ్స్ పడవు. ఎవరికి ఏది పడట్లేదో అది నోట్ డౌన్ చేసుకోవాలి. ఒక 2 weeks అది డైట్ నుంచి కంప్లీట్గా ఎలిమినేట్ చేసుకుని పర్టికులర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్సైడ్ అవుతున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయమంటాం.
1: అంటే డాక్టర్, ఇప్పుడు ఆరెంజ్, బత్తాయి, ద్రాక్ష పళ్ళు ఇవన్నీ పులిపే కదా, మరి
0: పులిపే, కానీ గ్యాస్ట్రైటిస్ ఉండే వాళ్ళకి మరి అప్పుడు అది ట్రిగ్గర్ అవుతుంది, పాప మళ్ళీ ఏం తినలేరు ఇంకా. అంటే మీరు అవాయిడ్ చేయండి, మళ్ళీ నెమ్మదిగా. ఇప్పుడు మీరు ఈ లోపల మొత్తం హీల్ అవుతుంది కదా పొట్టలోని కొంతవరకు, ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అర్థమైందండి?
1: డాక్టర్ రమ్య గారు, ఏం తినాలి, ఎలా తినాలి అని తెలుసుకోవడానికి ముందు అసలు ప్రొద్దున్న ఏ సమయానికి తినాలి, మళ్ళీ ఎంత గ్యాప్లో తినొచ్చు, రాత్రి ఏ సమయానికి ముగించాలి అంటారు?
0: 6 o'clock లేచి, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం ఏదో ఒక హెల్త్ డ్రింక్, అది తీసుకున్న తర్వాత ఫస్ట్ థింగ్ నట్స్ ఏమైనా కూడా తీసుకోవాలి ఆ టైంలో. అంటే ఓవర్ నైట్ నానబెట్టినవి 2 తొక్క తీసేసి తీసుకోవాలి, వాల్నట్స్ అయినా ఆల్మండ్స్ అయినా. ఓకే, అట్లీస్ట్ ఒక 3 each తీసుకోండి. దాని తర్వాత మీరు 7, ఇప్పుడు ఏదైనా ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి, 7 or 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తారు. చాలామంది వెయిట్ లాస్ కానీ వాట్ ఎవర్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేస్తారు. కానీ ఆల్రెడీ మనం ఒక 8 or 10 hours ఫాస్టింగ్లో ఉంటాము. సో ఒకవేళ కనుక మార్నింగ్ మనము బాడీకి ఫ్యూలింగ్ ఇవ్వలేదనుకోండి, డే అంతా కూడా మనము లెథాజిగ్గా ఎనర్జీ లేనట్టు అలా ఉంటుందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు స్కిప్ చేయకూడదు. అండ్ మీరు అడిగారు ఎలా టైమింగ్స్ ఎలాగా తీసుకోవాలి అని చెప్పేసి, నార్మల్గా మనం మెయిన్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కదండి, 3 major meals. మధ్యలోని 2 స్నాక్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలంటే మిడ్ మార్నింగ్ మిడ్ ఈవినింగ్స్.

0: లెవెన్ ఓ క్లాక్కి 4 o'clock. అది ఇంక్లూడ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మన బాడీలో ఈవెన్ లెవెల్ ఆఫ్ గ్లూకోజ్ మెయింటైన్ అవుతుంది. అండ్ లంచ్లో నార్మల్గా మనం కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం, సింపుల్ అంటే వైట్ రైస్ అలాగా, ఆ క్వాంటిటీ తగ్గుతుందన్నమాట. సో మోర్ ఆఫ్ లైక్ ఫైబర్ ఫుడ్ అలాగ మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నైట్ డిన్నర్ అంటారా ఎర్లీగా చేసేయాలి, 7 or 8 కల్లా. వేర్ ఇప్పుడు ఎవరికి అది ఇంపాసిబుల్ అని అంటున్నారు, బట్ తప్పదు. ఎందుకంటే మనం తినిన తర్వాత ఒక 2 hours మనం పడుకోవాలి, ఆ టైంకి హాఫ్ ఆఫ్ ద ఫుడ్ డైజెస్ట్ అయిపోవాలి. నైట్ అంతా మెటబాలిజం చాలా స్లో ఉంటుందండి. తినేసి మనం వెంటనే పడుకునిపోయామనుకోండి, మెటబాలిజం అనేది చాలా స్లోగా ఉండి అది ఫ్యాట్ కింద కన్వర్ట్ అయ్యి వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట.
1: డాక్టర్ రమ్య గారు, ఇప్పుడు అంబల్ చేసేటప్పుడు వేడివేడి అంబల్లో కొంతమంది మజ్జిగ లేదంటే నిమ్మకాయ రసం, ధనియా పౌడర్ ఇలా కలుపుకొని మిక్స్ చేసుకొని తాగుతారు, అలా తాగొచ్చంటారా?
0: తాగొచ్చండి, ప్రాబ్లం ఏం కాదు. అంటే అంత హాట్గా ఉన్నప్పుడు వేసుకోమని కాదు, మెయిన్గా రెండు మిక్స్ చేసి తీసుకోవడం. ఎందుకంటే ఆబ్వియస్లీ రాగి వీటిలోని కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కర్డ్తో టేస్ట్ అనే టేస్ట్ కోసం ఓకే వాళ్ళు తీసుకోగలితే పర్లేదు. అది కొంతమంది మాత్రం రాగితోని బెల్లం వేసుకుని షుగర్ వేసుకుని మనం ఏమంటారు పాయసం లాగా అంటే పారిజ్ అంటాం కదా అలా తీసుకుంటారు, క్యాలరీస్ యాడ్ అవుతున్నాయి కదా. అలాగా తీసుకునేటప్పుడు చిన్న పిల్లలకి పర్వాలేదండి, పెద్దవాళ్ళకి అంటే మోర్ దెన్ 35 years 40 years ఏజ్ బట్టి కూడా ఉంటుంది.
1: ఓకే డాక్టర్. ఇప్పుడు డాక్టర్, కీళ్ళ నొప్పులు వాతంతో బాధపడేవారు ఏ ఆహారం ఎలా ఎంత మోతాదులో తీసుకోవాలంటారు?
0: మెయిన్గా నండి ఇప్పుడు అన్ఫార్చునేట్లీ చాలా చిన్న ఏజ్లోనే ఈ ఈవెన్ కాలేజ్ పిల్లలు కూడా కాళ్ళు చేతులు పీకేస్తున్నాయని చెప్పి కంప్లైంట్స్తో వస్తున్నారు, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. కాకపోతే ఏంటంటే న్యాచురల్ రెమెడీస్ ఒకటి, కాల్షియం అనేది ఉండాలి. ఫీమేల్స్లో ఎస్పెషలీ అండ్ ఏజ్డ్ వాళ్ళల్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. విటమిన్ డి కూడా బోన్స్ ఫార్మేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా సరే లెస్ దెన్ 30 అనేది విటమిన్ డి లెవెల్స్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా సప్లిమెంటేషన్ తీసుకోవాలి. అంటే ఒక 8 weeks కోర్స్ ఉంటుంది, వీక్లీ 1 tablet అది తీసుకోండి. అప్పుడు డైట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే చాలా ఫ్యూ అండి, అంటే డైరీ ప్రోడక్ట్స్, నెక్స్ట్ మష్రూమ్స్, సీ ఫుడ్లో ఈ విటమిన్ డి అని. ఇది నేను సప్లిమెంటేషన్ ఎందుకోసం చెప్తున్నానంటే మన ఫుడ్లో విటమిన్ డి చాలా తక్కువ.
1: డాక్టర్, ఇప్పుడు కుండలో నీళ్లు తాగేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు రాగి ఇత్తడిలో నిల్వ ఉన్న నీళ్లను మంచివని కొందరు, కావు అని మరికొందరు, దీని గురించి మీరేం చెప్తారు?
0: అవునండి, అందరూ మోస్ట్ చాలా హెల్త్ కాన్షియస్ ఉంటున్నారు. ఇప్పుడు కాపర్ వెసల్స్ వాడొచ్చు, కాకపోతే ఏంటంటే మనం తీసుకునేటప్పుడు ఫుడ్ గ్రేడ్ కాపరా కాదా అనేది చూసుకోవాలి. తరచుగా దాన్ని క్లీనింగ్, అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు కాపర్ దాంట్లో నిల్వ ఉంచేసామనుకోండి బ్యాక్టీరియా తొందరగా ఫామ్ అయిపోయే టెండెన్సీ కాపర్కు ఉంటుందన్నమాట. సో క్లీనింగ్ ఎలా చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ కొన్ని కాపర్ అయాన్స్ అనేవి వాటర్లోకి వస్తాయి, అది ట్రేస్ ఎలిమెంట్, అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ కాపర్ అనేది. ఎందుకంటే అది వన్ ఆఫ్ ద యాంటీ ఆక్సిడెంట్ అనమాట, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు చూడండి, తరచుగా కొంతమందికి జలుబు చేయడము, గొంతు నొప్పి రావడము, అలా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, వాటి నుంచి కూడా చాలా మటుకు ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తుంది కాపర్ అనేది. సో అందుకనే ఇప్పుడు కాపర్ వెజల్స్లో వాటిల్లో ఉంచుకోవడం మంచిదే. ఓన్లీ థింగ్, మనం తీసుకునేటప్పుడు ఫుడ్ గ్రేడా కాదా అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకొకటి అండి, ఇక్కడ మనం చూడాల్సింది కాపర్ మెటబాలిజం అనేది మన బాడీలో ఒక పాత్వే, జీర్ణశక్తిలో మెటబలైజ్ అయ్యే ఒక పాత్వే ఉంటుంది. కొంతమందిలో ఒక ప్రాబ్లం ఉంటుందండి కాపర్ మెటబాలిజంలో, అలాంటి వాళ్ళు మాత్రం వాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఎక్కువ కాపర్ అయాన్స్ బాడీలోకి వెళ్ళాయనుకోండి వాళ్ళకి మంచిది కాదు.
1: ఏ సమస్యతో ఉన్న వాళ్ళకి అని
0: కొంచెం మెటబాలిజంకి రిలేటెడ్ సమస్య కాపర్, అది విల్సన్స్ డిజీజ్ అలా అంటామన్నమాట. ఇంకొకటి ఏంటంటే లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి.
1: చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. ఇప్పుడు వంట చేయడానికి వాడే వంట పాత్రలు ఏ లోహంతో తయారు చేసినవి మంచివి అంటారు?
0: చాలామంది ఇప్పుడు ఐరన్ వెజల్స్ గురించి అంటున్నారండి. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే మనం యూజ్ చేసేవి అది ఎంతవరకు మంచిదనే చూసుకోవాలి. నార్మల్గా జంగు పట్టేసేవి అలాంటి వెజల్స్ కనుక మనం వాడామనుకోండి అది మనకి బెనిఫిట్స్ కన్నా కూడా దానివల్ల బ్యాడ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట. ఐరన్ వెజల్స్లోని వండుకోవడం అని అంటే ఇందాక మనం కాపర్కి ఎలా అనుకున్నామో ఐరన్ కూడా సేమ్, కొంతవరకు ఐరన్ మన ఫుడ్లోకి వస్తుంది. ఎస్పెషలీ టీనేజర్స్లో ఉండే ఆడపిల్లలకి ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్, మెన్స్ట్రల్ బ్లడ్ లాస్ అవుతుంటుంది, నెక్స్ట్ ప్రెగ్నెంట్ వాళ్ళకి.

0: ఈ లాక్టేటింగ్ అది మంచిదే, కానీ నేను అంటే చూశాను, ఐ హావ్ సీన్ ఈవెన్ జంగు పట్టేసిన పాత్రల్లో కూడా వండేసుకుంటారు, అలా చేయకూడదు.
1: అంటే మీరు ఫస్ట్ ప్లేస్ అంటే ఇనుముకి
0: ఇస్తారు, ఇప్పుడు
1: మనకి రాగి వీటిల్లో కూడా
0: వండుకోవచ్చు అండి, వండుకోవచ్చు పర్వాలేదు. ఇప్పుడు కాపర్ ఏంటంటే హీట్ ని తొందరగా హీట్ వచ్చేస్తుంది, హై టెంపరేచర్స్ కెళ్ళిపోద్ది కుకింగ్ ఫుడ్. ఇప్పుడు మనం ఏదో కర్రీ ఫ్రై చేస్తున్నారో, హై టెంపరేచర్ కెళ్ళిపోయినప్పుడు ఫుడ్ తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది, అంటే ఎక్కువ కుక్ అయిపోద్ది. మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఫుడ్ని కుక్ చేసేయకూడదండి, అందులో న్యూట్రియంట్స్ పోతాయి కదా. సో అందుకని కుకింగ్ టైం చూసుకోవాలి. సో ఎందులో వండుతున్నామో దాన్ని బట్టి కుకింగ్ టైం అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. అది
1: పాత్ర బట్టి వండే వంట కూడా ఒక టైంలో వండాలి.
0: అంతే,
1: స్టీల్ లో కూడా త్వరగానే
0: కుక్ అవుతుంది. స్టీల్ కూడా మంచిదే, ది ఫుడ్ గ్రేడ్ స్టీల్ ఇదంతా పర్వాలేదు.
1: సిల్వర్ అల్యూమినియం
0: అవి నాట్ అంత అడ్వైజ్. అల్యూమినియం అసలు వాడకూడదండి, అల్యూమినియం వాడకుండా ఉంటేనే మంచిది.
1: చాలా మంచి విషయం చెప్పారు డాక్టర్. డాక్టర్ ఇప్పుడు ఏ కూరగాయని ఎలా కోసి వండాలి, ఎంతసేపు ఉంచి వండొచ్చు? అంటే ఉల్లిపాయలు కోస్తే పైన తెల్లగా ఉంటుంది బొడ్డులాగా అంటారు, అది తీసివేయాలని, దీని గురించి కొంచెం వివరంగా చెప్పండి.
0: అవునండి, మెయిన్గా నేను చూసింది ఏంటంటే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు ఆ పైన పోర్షన్ అది తీసేయడమే మంచిదండి. తీసేసిన తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ఉల్లిపాయని మార్నింగ్ కట్ చేసి ఒక సగం మిగిలిపోతే అది మళ్ళీ ఈవినింగ్ వాడడానికని పక్కన పెట్టేస్తారు దాన్ని. కొన్ని వెజిటబుల్స్ పొటాటోస్ కానీ లేకపోతే మష్రూమ్స్ మీరు చూసినట్టయితే మనం అది స్కిన్ పీల్ ఆఫ్ చేసిన తర్వాత పక్కన ఉంచినప్పుడు బ్రౌన్గా అయిపోతాయి అవి. మెలనిన్ కాంపౌండ్ సింథసైజ్ అయ్యి బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తుంది. కొంతమంది ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ ఏంటంటే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ వాడుతున్నారు. వీలైనంత వరకు ఈ నార్మల్ వెజిటబుల్ చూడండి, బీన్స్, చిక్కుడుకాయలు లేకపోతే అదర్ వెజిటబుల్స్ వరకు పర్వాలేదు, కానీ ఇలాగ ఈ మష్రూమ్స్ కానీ పొటాటోస్ కానీ అలా కట్ చేసి ఉల్లిపాయలు కానీ అలా కట్ చేసి ఉంచుకోవడం అయితే అంత మంచిది కాదండి.
1: డాక్టర్ ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు, విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు ఇవి ఉంటే సరిపోతాయా? వీటితో పాటు ఇంకా తీసుకోవాల్సినవి ఏమన్నా ఉంటాయా?
0: ఖచ్చితంగా ఏ ఏజ్ గ్రూప్ అయినా కూడానండి 5 ఫుడ్ గ్రూప్స్ అని ఉంటాయి. ఒకటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ అంటే మనం చూడండి పిండి పదార్థాలు అని అన్నారు.
1: అంటే పిండి జొన్న పిండి, రాగి పిండి ఇవ్వాలి డాక్టర్?
0: అవి మంచివే, కానీ ఇప్పుడు చూడండి మైదా లేకపోతే బాగా రిఫైన్ చేసిన ఫ్లోర్స్, ఇప్పుడు గోధుమలు ఉన్నాయనుకోండి అది పొట్టు తీసేసి బాగా మెత్తగా ఆడించుకుంటారు చాలామంది, దానికన్నా కూడా పొట్టుతో ఉన్నది మంచిది. హోల్ వీట్ ఆట అంటున్నాం కదా, సో అదేంటంటే మనం ఔటర్ కవరింగ్ అంతా తీసేయరు, కొంతవరకు ఉంచి ఆ దాన్ని మనం
1: అంటే ఇప్పుడు మనం వాడే గోధుమల కంటే దాని మీద ఇంకా పొర
0: ఉంటుంది, ఆ పొర తీసేయకుండా రిఫైన్
1: దొరకడం కష్టమేమో కదా.
0: డైరెక్ట్ గా మనకు హోల్ వీటే దొరికేస్తుంది, హోల్ వీట్ ఆటనే దొరికేస్తుంది. ఇప్పుడు అలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు చూడండి మల్టీగ్రెయిన్స్ అంటే ఇప్పుడు మిల్లెట్స్ అన్నారు, మిల్లెట్స్, సోయాబీన్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ ప్లస్ హోల్ వీట్ ఇంకా మంచిది మైదాతో కంపేర్ చేస్తే. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తాం.
1: ఇప్పుడు మాంసకృతులు అంటే చికెన్, మటన్, కందిపప్పు ఇంతేనా డాక్టర్?
0: ప్రోటీన్ సోర్సెస్ ఏంటంటే వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ అండి. వెజిటేరియన్స్కి మెయిన్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే వాళ్ళకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి, అంటే పప్పు దినుసులు ఏవైనా సరే, రాజ్మా, కాబులీ చనా, సోయాబీన్స్ వీటిలో ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కీన్వా.
1: చాలా మంచి విషయాలను చెప్పారు డాక్టర్. మా ఆకాశవాణి స్టూడియో తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు డాక్టర్ రమ్య సదరం గారు.
0: నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అండి.
1: మరింత సమాచారాన్ని డాక్టర్ గారిని అడిగి వచ్చేవారం తెలుసుకుందాం. నమస్కారం.
2: మీరు ఇంతవరకు ఆహారంతోనే ఆరోగ్యం డాక్టర్ రమ్యం సదరం గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి గుడివాడ నందినీదేవి. ఉదయ సమయరాల్లో మరో ముఖ్యమైన అంశం గాంధీ మార్గం. బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న కార్యక్రమం గాంధీ మార్గం.

గాంధీ మార్గం. ఈ అంశంలో ఈరోజు కర్మయోగం కోసం గాంధీ ఏమన్నారో తెలుసుకుందాం. ఎవరి పనిని వారు వారి చేత్తో చేసుకోవాలని బాపు విశ్వాసం. తమ పని తాము చేసుకోవడంలో నైత్యం కానీ తప్పు కానీ ఆయనకు కనబడేది కాదు. పని చేయడమే ఒక గౌరవంగా ఆయన భావించేవారు. ఎవరి పని వారు చేసుకోవాలన్న సిద్ధాంతాన్ని మీరు అనవసరంగా చాలా విలువైన దానిగా పరిగణించడం లేదా, దాన్ని మరీ హాస్యాస్పందంగా చేయడం లేదా అని ఒకరు గాంధీజీని ఆశ్రమం సందర్శించడానికి వచ్చినప్పుడు అడిగారు. ఎంతమాత్రం కాదు, నేను ఈ సిద్ధాంతాన్ని పూర్తి విశ్వాసంతోనే ప్రవేశపెట్టాను. భగవద్గీతలో చెప్పిన దానిని నేను పునరుద్ఘటిస్తున్నాను. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, నేను నిద్ర విరామం లేకుండా పనిచేయకపోతే నేను మానవ జాతికి సరైన ఉదాహరణ చూపలేను అన్నారు. అందుచేతనే వృత్తి ఉద్యోగాలు చేస్తున్నవారు కూడా రాట్నం వడకాలని ఆదేశించారు. అది ఇతరులకు మార్గదర్శకంగా ఉంటుంది అన్నారు బాపు. ఆ వచ్చిన పెద్ద మనిషి ఒక్క క్షణం ఆలోచించి, బాపు మీరు గనక బుద్ధుణ్ణి కలుసుకుంటే ఆయనకి కూడా కర్మయోగం బోధిస్తారా అని అడిగారు. తప్పకుండా అన్నారు బాపు. అయితే తుకారాం, జ్ఞానదేవ్ వంటి వారి మాట ఏంటి అని ప్రశ్నించాడు ఆ వ్యక్తిని బాపు. వారిని విమర్శించడానికి నేనెవర్ని అన్నారు బాపు. వచ్చిన వ్యక్తి ఆశ్చర్యపడి, మీరు బుద్ధుణ్ణి విమర్శించారే అని ప్రశ్నించారు. బాపు తన అభిప్రాయం వివరిస్తూ, నేనన్నది అది కాదు, నేనన్నది బుద్ధుణ్ణి గనక నేను కలుసుకునే అదృష్టం పడితే మీరు ధ్యానయోగానికి బదులుగా కర్మయోగం ఎందుకు బోధించలేదని తప్పక ప్రశ్నిస్తారు. తుకారాం, జ్ఞానదేవ్ కనపడినా కూడా అదే వారిని అడుగుతాను అని వివరించారు. బాపూజీ ఇలా అన్నారు. మరో మీరా భజన్ని వినండి.

ఉదయ సమీరాల్లో చివరిగా పుష్పాంజలి చిత్రగీతాల్ని వింటారు. నిరీక్షణ చిత్రం నుంచి ఈ పాట.

0: 7 and intensifying into a very strong event in the coming months, raising the risk of floods, drought and extreme heat across large parts of the world, according to World Meteorological Organization reports in the Sun Times. The Indian Express cites the decision of the Apex Court on bar councils have no disciplinary power over law students. And finally, the Times of India mentions the passing away of Gloria Steinem, the U.S. activist and feminist, having a great influence on India on her during her trip to the country. The paper adds Steinem even featured in sari ads as a way of supplementing her income in India. And with that, it's back to you, Anuja.
1: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. ISRO successfully launches its Earth Observation Satellite EOS-05 onboard GSLV-F17 rocket from Sriharikota in Andhra Pradesh. Government forms 31-member Joint Parliamentary Committee to examine Foreign Contribution Regulation Amendment Bill 2026. Supreme Court of India to host BRICS Chief Justices Forum in New Delhi beginning today. India sends two more aircraft with relief material to Nepal to support ongoing relief and rescue efforts in flood-affected areas. Festival of Janmashtami, which marks the birth of Lord Krishna, being celebrated across the country today. And in women's cricket, India storm into semi-final of T20 Asia Cup, beating Hong Kong by 137 runs in their second Group A match in Dubai. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ పి సూర్యారావు.
3: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన, సంజీవని ప్రాజెక్టు ప్రారంభం, ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలు, గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన ఆగస్టు నెల అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను మీరు ఇప్పుడు వింటారు. భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1వ తేదీన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థులు ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోవడంతో గిరిజనుల్లో ఆనందం వ్యక్తమైంది. అల్లూరి సీతారామరాజు పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. గిరిజన సంప్రదాయ నృత్యానికి అంతర్జాతీయ అవార్డు దక్కడం ప్రశంసనీయమని ముఖ్యమంత్రి కొనియాడారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకు వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీసీసీ నూతన ఉత్పత్తులు వెబ్సైట్ను మంత్రి ప్రారంభించారు. గంజాయి నివారణకు ఈగల బృందం చేపడుతున్న చర్యలను సమీక్షించారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడటంతో పాటు గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివాసులు సృష్టికి మూలమని, ప్రకృతిని కాపాడేవారే ఆదివాసులని ఆమె పేర్కొన్నారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంజీవని హెల్త్ వెల్త్ హ్యాపీ ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 10 ఆరోగ్య రథాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు నేరుగా వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. సంజీవని యాప్తో ఆరోగ్య సమాచారం మొబైల్లోనే అందుబాటులో ఉంటుందని చెప్పారు. 3 నెలల్లో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మెరుగుపరుస్తామని, సెల్ టవర్లు ఏర్పాటు చేసి గిరిజన ప్రాంతాల్లో అనుసంధానం పెంచుతామని హామీ ఇచ్చారు. గంజాయి రహిత ఏజెన్సీని లక్ష్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. గంజాయికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించి గంజాయి నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఏజెన్సీలో గంజాయి సాగును దాదాపు పూర్తిగా నిర్మూలించామని, ఒడిషా సహా ఇతర ప్రాంతాల నుంచి జరుగుతున్న అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించామని అదనపు ఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కాఫీ పంటను ఆశిస్తున్న కాఫీ బెర్రీ బోరర్ తెగులు నియంత్రణకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ టి నిశాంతి అధికారులను ఆదేశించారు. అరకు వ్యాలీ, డుంబ్రిగూడ మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల్లో ప్రత్యేక సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం 50 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తెగులు తీవ్రతను గుర్తించి అవసరమైన ప్రాంతాల్లో బ్రోకర్ ట్రాప్స్, ల్యూర్స్, బ్యువేరియా, బాసియానా వంటి జీవ నియంత్రణ పద్ధతులను అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతులకు నిరంతర సాంకేతిక అవగాహన కల్పించి కాఫీ పంటను రక్షించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్దంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి వీరపాండ్యన్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలను ఆయన సందర్శించారు. కళాశాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవసరమైన మౌలిక వసతులపై ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. జీజీహెచ్, ఎంసీహెచ్ ఆసుపత్రులను వైద్య కళాశాల ప్రాంగణానికి తరలించే అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల నిర్వహణ, మౌలిక వసతులు, విద్యార్థుల విద్యా ప్రమాణాలు, ఆరోగ్య పరిరక్షణపై జిల్లా కలెక్టర్ టి నిశాంతి సమీక్ష నిర్వహించారు. పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, సీసీ రోడ్ల వంటి సదుపాయాలను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. 10వ తరగతి విద్యార్థుల ఫలితాల మెరుగుదలకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రతిభ ఆధారంగా 60 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రతి సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితి విధించాలని కలెక్టర్ ఆదేశించారు. మీరింతవరకు అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన పి సూర్యారావు, ఆకాశవాణి ప్రతినిధి అల్లూరి సీతారామరాజు జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీ వెంపటాపు మల్లేశ్వరరావు సాక్సోఫోన్, శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు మృదంగం. మొదటిగా వనజాక్షి కళ్యాణి రాగం, ఆదితాళం శ్రీ రామనాథపురం శ్రీనివాస్ అయ్యన్ రచనా.

చివరిగా మావుడూరు సూర్యప్రసాదరావు గారు, మృదంగం హెచ్ రామచరణ్ వయోలిన్, వెంపటాపు మల్లేశ్వరరావు గారి కర్ణాటక సంగీత కార్యక్రమంలో సదా సదా సమరే కుంతలవారి రాగం ఆదితాళం శ్రీ త్యాగరాజస్వామి కీర్తన.

ఇంతటితో కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి తెలుగు చిత్రగీతాలు. శ్రోతలు కోరిన పాటల కోసం కాల్ చేయవలసిన ఫోన్ నంబర్స్ 2727244 2727288. ఈ రెండు నంబర్లకి జత చేయవలసిన కోడ్ 0891.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: హలో,
3: నమస్తే మేడం, బాగున్నారా?
2: నమస్తే అండి, బాగున్నాం అండి. మీ పేరు?

0: నా పేరు మెస్టర్ రావణ, ఎల్మైసీఆర్ఏ పెదపిల్లి.
1: మంచిదండి. ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
0: మేడం, ఇవాళ కృష్ణు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు.
1: మీకు శుభాకాంక్షలండి. కృష్ణ
0: సందర్భంగా గోకుల్లో సీతలోను గోకుల కృష్ణ గోపాలకృష్ణ అన్న పాట కావాలి మేడం.
1: తప్పకుండా అండి, వినండి.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: ప్రకాశం మాట్లాడుతున్నాను మేడం.
0: నమస్తే, చెప్పండి.
1: మీకు ఆకాశవాణి శ్రోతలు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలుపుతూ, నాకు కృష్ణ ప్రేమ సినిమా నుంచి నవనీత చోరుడు నందకి చోరుడు
0: పాట కావాలి మేడం. తప్పకుండా వేస్తున్నాం, వినండి.

0: హలో
1: హలో నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: నేను కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి మాట్లాడుతున్నానమ్మా. పలక సత్యనారాయణ. ఈరోజు నా భార్య పలక కృష్ణకుమారి పుట్టినరోజు సందర్భంగా
0: వారికి కూడా
1: మరి ప్రియుడు ఈ సినిమాలో అహో ఒక మనసుకు నేడే పుట్టినరోజు అనే పాట కావాలమ్మా.
0: తప్పకుండా ప్లే చేస్తామండి. మా తరపున కూడా ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.
1: థ్యాంక్ యూ అమ్మా. బాయ్ అమ్మా.
0: బాయ్ అండి.

0: హలో,
1: నమస్తే మేడం. శుభోదయం.
0: నమస్తే అండి. శుభోదయం అండి. మీ పేరు?
1: అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను.
0: కామేశ్వరి గారు?
1: అవునండి.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: తేనె మనుషులు చిత్రంలో అలారే అలారే పాట వినిపించండి.
0: తప్పకుండా అండి, వినండి
1: మేడం.

0: హలో,
1: నమస్కారం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: రామకృష్ణ.
0: రామకృష్ణ గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: పవిత్ర ప్రేమలోని దేవానా. దేవానా
0: తప్పకుండా అండి, వేస్తున్నా, వినండి.

0: పాటల పల్లకి కార్యక్రమంలో తర్వాత శ్రుతితో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి.
1: నమస్కారం అండి.
0: నమస్తే సార్, మీ పేరు?
1: నా పేరు తాతయ్యండి, బాగపల్లి మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: దేవుడు చేసిన మనుషుల సినిమానికి దేవుడు చేసిన మనుషుల పాట కావాలండి.
0: తప్పకుండా అండి, ప్లే చేస్తున్నాం. మీరు అంటే

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఏ సినిమా నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: ఆకుమండి ప్రసాద్, శశికళ కాలనీ విజయనగరం నుంచి కాల్ చేస్తున్నానండి.
0: మంచిదండి. ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: స్వాతిముత్యం చిత్రంలో చిన్నారి పొన్నారి కిట్టయ్య అనే పాట వేయండి మేడం.
0: తప్పకుండా అండి.
1: నమస్తే.
0: థ్యాంక్ యూ అండి.
2: చిన్నారి పొన్నారి కిట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా?

ఈనాటి పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు కోరిన పాటల కోసం కాల్ చేయవలసిన రెండు నెంబర్లు 2727244, మరో నెంబరు 2727288. జత చేయవలసిన కోడ్ 0891. ఈ నెంబర్లకి కాల్ చేసి శ్రోతలు మీరు కోరిన పాటల్ని పాటల పల్లకి కార్యక్రమం ద్వారా వినవచ్చు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటనను వింటారు.

తిరిగి పాటల పల్లకి 10:30 ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం శ్రోతలకు అందిస్తున్నాం. కాల్ చేయవలసిన నెంబర్కి కాల్ చేయవలసిందిగా కోరుతున్నాను.

0: నీకు కాలేజ్ రోజులు గుర్తున్నాయా?
1: అరే కాలేజ్ జ్ఞాపకాలే కాదు, ఎన్నో విషయాలు మర్చిపోయాను. అప్పటి బ్యాంక్ అకౌంట్ కూడా గుర్తులేదు.
0: బ్యాంక్ అకౌంట్ పాతదైనా తెలుసుకోవచ్చు.
1: ఎలా తెలుసుకోవచ్చు?
0: ఉద్గమ్ ద్వారా. ఆర్బిఐ యొక్క ఉద్గమ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయ్యి ఇంకా మీ డీటెయిల్స్ పేర్కొని 10 ఏళ్ల లేదా దానికంటే పాత నిష్క్రియ ఖాతాలను సెర్చ్ చేయండి. బ్యాంక్ ని సంప్రదించి ఖాతాని యాక్టివ్ చేసుకోండి.
1: ఈ రోజే సెర్చ్ చేస్తాను.
0: మరైతే ఈ రోజు టీ మీ తరపున.
2: ఆర్బిఐ అంటుంది,
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హలో హలో
4: హలో, శుభోదయం మేడం.
3: శుభోదయం అండి.
4: మేడం, అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి మేడం.
3: మధుసూదన్ రెడ్డి గారు, చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
4: పచ్చకన్నప్ప మూవీ నుంచి ఆకాశం దించాలి సాంగ్ వినిపించండి మేడం.
3: తప్పకుండా అండి, వినండి.
4: ఓకే, ధన్యవాదాలు మేడం.
3: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరపాల్ నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: వెంకట్రావు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట కావాలి?
1: మీకు, రేడియో వింటున్న శ్రోతలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అమ్మా,
0: మీకు కూడా మా అందరి తరపున కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
1: మాకు శ్రీకృష్ణ తులాభారం సినిమా నుంచి గంటసాల గారు, సుశీల గారు పాడారమ్మా. జయ గోపాల గోవింద పాట ఉంది కదా,
0: ఓహో మోహన రూప.
1: ఓహో మోహన రూప పాట.
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ అమ్మా.
0: నమస్తే అండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: చెప్పండి. జానకి రమ్మడిలో పాట అదిరింది పిల్ల అదిరింది.
0: తప్పకుండా అండి, తప్పకుండా అండి, వేస్తున్నా వినండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరు ఇంతవరకు పాటల పల్లకి శ్రోతలు కోరిన సినిమా పాటలను విన్నారు. తిరిగి 10:30 ఇదే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం నషాముక్త్ అభియాన్ అనే అంశంపై అతిథి శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్ గారితో ముఖాముఖి.
1: నషాముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఇటీవల కాలంలో సమాజాన్ని, యువతను పట్టిపీడుస్తోన్న వ్యసనం మాదక ద్రవ్య వినియోగం తీవ్రమైన సామాజిక, మానసిక, శారీరక సమస్యలకు దారితీసే మాదక ద్రవ్య వినియోగాన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం నషాముక్త్ భారత్ అభియాన్. మాదక ద్రవ్య వినియోగ నివారణ, అంచనా, చికిత్స, పునరావాసం వంటి పలు కార్యక్రమాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్. 20 పైగా మాదక ద్రవ్యాల బారిన పడిన వారికి రీహాబిలిటేషన్ సెంటర్గా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తిస్తోన్న గ్రీన్ వ్యాలీ ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉండి ప్రభుత్వ పథకమైన నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ స్కీమ్లో ప్రముఖ పాత్ర పోషిస్తూ నషాముక్త్ భారత్ అభియాన్పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఉమా మహేంద్ర రాజ్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ నమస్తే మేడం.
2: నమస్తే అమ్మ.
1: భారత ప్రభుత్వం నషాముక్త్ భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా అంటూ చాలా కార్యక్రమాలతో నిర్వహిస్తోంది. మీరు కూడా ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రగ్ ఫ్రీ ఇండియా, నషాముక్త్ భారత్ అభియాన్ ఏమిటి అనేది శ్రోతలకు వివరిస్తారా?
2: మనకి యాక్చువల్లీ 2018-19 మన భారత ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించారు, నేషనల్ అసెస్మెంట్ సర్వే. దానిలో మనకి తెలిసింది ఏంటి అని అంటే, ఈ నషా అనేది, ఈ మత్తు పదార్థాలు, ఈ వ్యసనాలు, ఈ మత్తు అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. అట్లానే మన యువత దానికి అలవాటు అవటం మూలంగా వాటి బారిన పడి వ్యసన పరులు అయిపోతే మన దేశం వీక్ అయిపోతుంది. మన బోర్డర్స్ లో మనకి టెర్రరిజం అనేది ముప్పు. అదే విధంగా మన దేశం లోపల మనకి ఇది తెలియకుండానే మనకి రక్షణ లేని పరిస్థితులు కనిపించాయి. అందుమూలంగా మన భారత ప్రభుత్వం కొన్ని స్ట్రాటజీస్ తీసుకున్నారు. అదే నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్. దానిలో వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటంటే, ఫస్ట్ సప్లై రిడక్షన్, సప్లైని తగ్గిద్దాం, సప్లైని అరికడదాం, సప్లై మీద దృష్టి పెట్టారు. దానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్ దాన్ని చూస్తున్నాయి. మీరు చూస్తూనే ఉంటారు చాలా వరకు ఎక్కడెక్కడ గంజాయి పండింది, లేకపోతే మత్తు పదార్థాలు, ఇల్లీగల్ మత్తు పదార్థాలని మనం నాశనం చేయటం, వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి హామ్ రిడక్షన్. హామ్ రిడక్షన్ అంటే ఆల్రెడీ దాని బారిన పడిపోయారు. దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూజ్, అబ్యూజ్ అండ్ ఎడిక్షన్. చాలా రకాల మందుల్లో ఇవన్నీ కూడా, నొప్పి మందుల్లో, పెద్ద పెద్ద జబ్బులకి సంబంధించిన మెడికేషన్లో వాటిలో యూజ్ అవుతుంది. కానీ వాడకూడని విధంగా వాడటం అనేది అబ్యూస్. నెక్స్ట్ ఎడిక్షన్ అంటే అది వ్యసనం. ఇప్పుడు ఎవరైనా ఎలా స్టార్ట్ చేస్తారు, మొదట అసలు దానిలో ఏముందో తెలుసుకుందాం అనే క్యూరియాసిటీ పనిచేస్తుంది. మనం ఎవరో చెడగొట్టారు, ఫ్రెండ్స్ చెడగొట్టారు, వాళ్ళు చెడగొట్టారు అంటారు. కానీ మనలో ఎక్కడో ఏదో ఒక మూల అసలు దానిలో ఏదో అసలు ఏంటో తెలుసుకుందాం అనే కుతూహలం అటువైపు నడిపిస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, అప్పుడప్పుడు ఎవరన్నా పిలిచారు, ఏదన్నా ఒకేషన్, ఒకేషన్లో చేసేది ఒకేషనల్ అబ్యూస్. ఆ తర్వాత నిదానంగా ఒకేషన్ నుంచి జాయ్ఫుల్లోకి వెళ్తుంది. ఇదివరకు ఎవరో పిలిచే చోట్ల ఇప్పుడు మనమే పిలుస్తాం. ఆ తర్వాత నిదానంగా అది సోషల్లోకి వెళ్తుంది. సోషల్ అంటే చాలా మంది అనుకుంటారు ఏంటంటే అందరూ కలిసి గ్రూప్ గా చేసేది సోషల్ కాదు, స్వచ్ఛందంగా. స్వచ్ఛందంగా ఎవరు పిలవక్కర్లేదు, మనము ఎవరిని పిలవక్కర్లేదు, సొంతంగానే అబ్యూస్.

చేస్తారు. ఏదో ఒక టైంలో ఇంత క్వాంటిటీ అనేది మెయింటైన్ చేస్తూ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేయగలుగుతారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయగలరు. ఎవరైతే డ్రగ్ అబ్యూస్ అనేది చేస్తారో, లీగల్ కానివ్వండి ఇల్లీగల్ కాదు, డ్రగ్స్ ఆర్ లీగల్ అండ్ ఇల్లీగల్ కాదు, ఏదైనప్పటికీ కూడా ఎవరైతే అబ్యూస్ చేస్తున్నారో వాళ్ళల్లో ఒక 80-85% పీపుల్ ఇక్కడ వరకే వస్తారు. మిగిలిన 15-20% పీపుల్ కరెక్ట్గా పర్సంటేజ్ చెప్పలేము ఇప్పుడు అడిక్షన్లోకి వెళ్తారు. వ్యసనం అంటే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు సడన్గా ఆపినప్పుడు వీళ్ళకి విత్డ్రావల్స్ వస్తాయి. వాళ్ళకి శారీరకంగాను మానసికంగాను ఆ పర్టిక్యులర్ కెమికల్ మీద ఆధారపడిపోయారు. అది సడన్గా ఆపినప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చేతులు అది వణికిపోవటం, పరాకు మాటలు, ఎక్కడో ఉన్నట్లు ప్రవర్తించటం, సమ్టైమ్స్ పిచ్చిబాటు లాగా ప్రవర్తించడం, ఓరియంటేషన్ ఉండదు, హెలోసినేషన్స్ ఉంటాయి, ఇట్లాంటివి అన్నీ జరుగుతాయి, భ్రమలు భ్రాంతులు. వ్యసనంలో 3 స్టేజెస్ ఉంటాయి. దానిలో ఫస్ట్ స్టేజ్లో నార్మల్లీ వీళ్ళని మనం గమనిస్తే చాలా వరకు ఎడిక్టెడ్ పీపుల్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఆర్టిస్టిక్గా లేకపోతే స్పోర్ట్స్ పర్సన్స్గా చాలా మంచి టాలెంట్స్ ఉన్నవాళ్ళు, కానీ ఎక్కడ స్థిరత్వం ఉండదు. ఈ విషయం ఎవరన్నా మాట్లాడితే చిరాకు పట్టడం లేకపోతే దాన్ని దాటేయటం, కొన్ని కేసెస్లో ఎదురు తిరగటం అంతా కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఒంటరిగా ఉండాలని, ఫ్యామిలీలోనే ఉంటారు కానీ వాళ్ళ మనిషి అయి ఉండరు. అబద్ధాలు, మ్యానిపులేషన్, తనకు కావలసిన దానికోసం ఇతరులను నమ్మించడం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్. అట్లానే సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ కనిపిస్తాయి. ఎప్పుడు కోపం వస్తుందో, చిరాకు, బాధ, దుఃఖం, ఉక్రోషం అట్లాంటివన్నీ, ఏదెప్పుడు బయటకు వస్తుందో తెలీదు. జస్టిఫికేషన్, తను సమర్థించుకోవటానికి ప్రయత్నిస్తారు, ఇతరులని బ్లేమ్ చేయటం, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ని నీ మూలంగానే. అలానే రాత్రిపూట జరిగిన విషయాలు పొద్దునకి గుర్తుండదు, బ్లాక్అవుట్స్ ఉంటాయి. అప్పుడు ఏంటంటే, ఇలా జరిగిన తర్వాత తను తనే మారిపోవాలని ట్రై చేస్తారు, కానీ 72 అవర్స్ ఆగగలుగుతారు. 72 అవర్స్ తర్వాత విత్డ్రావల్స్ మొదలవుతాయి. ఏదో ఒక విధంగా ఒక 4 రోజులు, 2 నెలలు, 6 నెలలు మానేశారు అనుకోండి, మళ్ళీ మొదలు పెట్టినప్పుడు మత్తులో నుంచి బయటకు వస్తే మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోయేలాంటి అబ్సెషన్ వస్తుంది. ఇది థర్డ్ స్టేజ్కి వచ్చేసరి డబ్బులు ఉంటే సరే, సరే డబ్బులు లేకపోతే బెగ్ బారో ఆర్ స్టీల్ అనేలాగా ఉంటారు. బోన్ చేయరు, నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఇప్పుడు ఆల్కహాల్ అనుకోండి, బోన్ చేయరు. అదే కెనబిస్ అనుకోండి, గంజాయి లాంటి ఎక్కువ తింటారు. ఇంట్లో వాళ్ళకి ఉందా లేదా కూడా గమనించకుండా అంత ఆకలేస్తుంది. ఈ టైంలో చాలా డిప్రెషన్, దే ఎక్స్ప్రెస్ దేర్ లోన్లీనెస్, అనుమానం, ఇద్దరు మాట్లాడుకుంటున్నా నా గురించే మాట్లాడుకుంటున్నారు అలాంటి ఆలోచనలు, భ్రమలు. అట్లానే ఈ టైం వచ్చేసరికి చేతులు వణకటం, క్రాంప్స్ అట్లాంటివి అన్ని కనిపిస్తాయి. సో దీన్ని బట్టి మనం సిమ్టమాటికల్లీ ఏ టెస్ట్ చేయకుండా కూడా ఈ సిమ్టమ్స్ తెలుసుంటే మనం అతను ఏ స్టేజ్లో ఉన్నాడు, అతను యూస్ అబ్యూస్లో ఉన్నాడా, ఎడిక్షన్లో ఉన్నాడా, ఎడిక్షన్లో ఏ స్టేజ్లో ఉన్నాడనేది చాలా ఈజీగా గమనించి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలం. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ కోసం హామ్ రిడక్షన్లో గవర్నమెంట్ ఏం చేశారంటే, ఇదివరకటి కంటే చాలా ఎక్కువ డిడిఏసీస్, డిస్ట్రిక్ట్ అడిక్షన్ సెంటర్స్, ఏటీఎఫ్స్ అంటే అడిక్షన్ ట్రీట్మెంట్ సెంటర్స్, అట్లానే ఇర్కాస్ అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్, కమ్యూనిటీ పీర్లెడ్ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్, చిన్న పిల్లలు అప్పటి నుంచి వాళ్ళకి ఒక కమ్యూనిటీలో పిల్లల్ని మనం తీసుకుని ఆ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించి వాళ్ళ ద్వారా అవగాహన కల్పించటం, అది చాలా బాగుంటుంది ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే మన బోటి వాళ్ళు లేకపోతే స్కూల్లో టీచర్స్ చెప్పిన దానికంటే ఫ్రెండ్స్ చెప్పింది, వాళ్ళ పేర్స్ చెప్పింది ఎక్కువ తీసుకుంటారు ఆ విధంగా ఆ ప్రాజెక్టు. అట్లానే ఓడిఐసి, అవుట్ రీచ్ డ్రాప్ ఇన్ సెంటర్ అంటే ముందుగానే వాళ్ళు ఎడిక్షన్ దాకా వెళ్లకుండా అబ్యూస్ లో ఉన్నప్పుడే యంగ్ పీపుల్ కి కౌన్సిలింగ్ ఇచ్చి సరైన మార్గం చూపిస్తారు. అట్లానే వాళ్ళకి రిఫరల్స్ కూడా ఇస్తారు. సపోజ్ ఏదైనా అదర్ హెల్త్ ఇష్యూ ఉంది, లేదు వాళ్ళకి ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి రిఫర్ చేయాలి, ఇట్లాంటి హెల్ప్ కూడా చేస్తారు, ఓడిఐసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇర్కా. ఇర్కా అంటే ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్లో ఆల్రెడీ ఎడిక్టెడ్ పీపుల్ని ట్రీట్ చేస్తారు. అంతేకాకుండా డిస్ట్రిక్ట్ డిఎడిక్షన్ సెంటర్స్, ఈ 3 ప్రోగ్రామ్స్ కూడా ఒకే చోట ఉండేలాగా గవర్నమెంట్ మనకి చాలా సెంటర్స్ని పెంచారు. హామ్ రిడక్షన్ మన స్టేట్ గవర్నమెంట్కి కూడా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 52 సెంటర్స్ ఉన్నాయి ఇట్లా మొత్తం అన్ని కలిపి. ఎన్జిఓస్ 31 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాయి, ఒక ఏటీఎఫ్ ఉంది. అట్లానే 25 స్టేట్ గవర్నమెంట్ రన్ చేస్తున్న డిఎడిక్షన్స్, ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ఉండే గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డిఎడిక్షన్.

0: ఎడ్యుకేషన్ సెంటర్ ఉంది. ఈ విధంగా ఆల్ ఓవర్ కంట్రీ మనకి చాలా వరకు దీన్ని స్ట్రెంగ్తన్ చేశారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు సెంటర్స్ పెట్టడమే కాకుండా ఇంతకు ముందు మనకి 4 రీజనల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంది. మనది సౌత్ జోన్ కు వచ్చేది, తమిళనాడులో ఉండేది రీజనల్ రిసోర్స్ సెంటర్. ఇప్పుడు అలా కాకుండా ఎవరి భాషకి వాళ్ళకి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ ని ఏర్పాటు చేశారు. మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళని కూడా బాగా ట్రైన్ చేసి మంచి క్వాలిటీ తోటి మనం సేవలు అందించేలాగా స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మన గ్రీన్ వ్యాలీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండర్లో గ్రాంటీ ఎయిడ్ వస్తున్న సంస్థలకి, లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ద్వారా మనతోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పిస్తున్నారు.
1: మీరు చెప్పిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా నషాముక్త భారత్ అభియాన్ కిందకే వస్తాయి.
0: దాని తర్వాత మనకి ఇప్పుడు మధ్యలో వచ్చింది డిమాండ్ రిడక్షన్, సప్లై రిడక్షన్ గురించి మాట్లాడాం, అట్లానే హార్మ్ రిడక్షన్ గురించి మాట్లాడాం. మధ్యలో ఉంది డిమాండ్ రిడక్షన్. అసలు డిమాండ్ లేకపోతే సప్లై అవసరం లేదు, సప్లై లేకపోతే హార్మ్ ఉండదు. అందుకని ఇప్పుడు మనం డిమాండ్ తగ్గించాలి అని అంటే ఒక మినిస్ట్రీ ద్వారాను, 10 ద్వారాను, 10 సెంటర్స్ ద్వారాను అవుతు మనందరం కూడా ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మాట్లాడటం, ఆలోచింపు చేయటం, దాని మీద పని చేయటం, సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇవన్నీ చేయాల్సి ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం. మనం అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఏది మంచి చెడు అసలు దీని గురించి పూర్తిగా తెలియచేసి, పిల్లల క్యూరియాసిటీ ఉండదు కదా, అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసే ముందే అది ఏంటో తెలియచేసి దాని వల్ల వచ్చే మంచి చెడు గురించి మనం అందరం మాట్లాడు, మన అందరం కూడా వి మస్ట్ జాయిన్ హ్యాండ్. దాని గురించి 2020 August 15 నషా ముక్త్ భారత్ అభియాన్ ని మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని లాంచ్ చేశారు. అప్పటి నుంచి కూడా అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్స్ ద్వారా మొదలు పెట్టారు. ఇప్పుడు మన దేశం అంతా కూడా నషా ముక్త్ భారత్ అభియాన్ మీద పనిచేస్తుంది. దానికోసం ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా 50 మాస్టర్ వాలంటీర్స్ ని తయారు చేసి, మళ్ళీ వాళ్ళ వాళ్ళ అండర్లో కొంతమంది వాలంటీర్స్ ని తయారు చేసి దీని మీద అవగాహన కార్యక్రమాలు కలగజేస్తుంది. దాని మూలంగా ఏమవుతుందంటే డిమాండ్ తగ్గు, ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో మనకి సప్లై తగ్గుతుంది, ఆటోమేటిక్ గా దుష్పరిణామాలు ఏదైతే ఉందో అవి కూడా తగ్గిపోతాయి. అదే యాక్చువల్ మోటివ్.
1: ఇటీవల కాలంలోనే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు ఏంటంటారు మేడం?
0: ఫస్ట్ థింగ్, నాలెడ్జ్ లేకపోవడం, తెలియచేయకపోవటం, దాని వల్ల వచ్చే చెడు విషయాలు చెప్పలేకపోతారు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి పూర్వం పిల్లలకి ఆడుకోవటం పాడుకోవటం లేకపోతే ప్రతి ఇంట్లోనూ కూడా కౌన్సిలర్ అనేది, ప్రొఫెషనల్ కౌన్సిలర్ అవసరమైన పరిస్థితి కాదు. ప్రతి ఒక్కళ్ళు కౌన్సిలర్, జాయింట్ ఫ్యామిలీ, అందరూ అందరిని గమనించేవారు, వాళ్ళ వాళ్ళ డ్యూటీస్. మన ఫ్యామిలీ వాల్యూస్ అనేది ఎక్కడైతే తగ్గుతుందో అక్కడ ఆ బాండింగ్ తగ్గినప్పుడు, ఆ రెస్పెక్ట్ తగ్గినప్పుడు కూడా మన పిల్లలు కొన్ని హద్దులు మీరే పరిస్థితులు కనిపిస్తుంది. అట్లానే వాళ్ళకి బోర్డమ్, ఏదో కొత్తదనం కావాలి, ఈజీ అవైలబిలిటీ, మోస్ట్ ఆఫ్ ద టైం ఫన్ కోసం, అసలు అదేంటో తెలుసుకుందాం అనే దానికోసం ఆ బుర్రవల్లోకి వెళ్ళిపోతుంది.
1: ఇప్పుడు ప్రస్తుతం మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు, దుర్వినియోగం కావచ్చు, లేదంటే అక్రమ రవాణా కావచ్చు, వీటిని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు ఎటువంటివండి, ఎలా ఉన్నాయి?
0: మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ అండి. మన రాష్ట్రంలో అయితే గనక మన ప్రభుత్వం ఇప్పుడు స్పెషల్లీ ఒక డిపార్ట్మెంట్ వచ్చింది కదా, అది ఇలైట్ నార్కోటిక్ కంట్రోల్ టాస్క్ ఫోర్స్, ఈగల్ అని. వాళ్ళు చాలా బాగా దీని మీద ఫోకస్ చేస్తున్నారు. పిల్లల్ని, కాలేజెస్ని, మిగిలిన మన సొసైటీలో చాలా భాగాల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అలానే వాళ్ళకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మనకి నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1-444-6 కి ఫోన్ చేస్తే వాళ్ళకి ఎక్కడెక్కడ డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, ODICs ఉన్నాయి, అన్ని కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, కౌన్సిలింగ్ చేస్తారు ఆల్ ఓవర్ ద నేషన్. అట్లానే మనకి అంటే 1-444-6 నేషనల్ వైడ్ పనిచేస్తుంది. అట్లానే 1972 మన స్టేట్ లో పనిచేస్తుంది, వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మనకున్న లిస్ట్ ఆఫ్ డిఅడిక్షన్ సెంటర్స్,

సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళకి రిఫర్ చేయటం, సమ్ టైమ్స్ పక్కన వచ్చి తీసుకొచ్చి జాయిన్ చేయటం లాంటిది కూడా చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంది, ఇప్పుడు 1972లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా వాళ్ళు కూడా దే ఆర్ టేకింగ్ స్టెప్స్. వాళ్ళు చాలా బాగా స్టేట్ గవర్నమెంట్ తరపున ఈగల్ డిపార్ట్మెంట్

0: మిత్.
1: ఓకే,
0: ఎక్కడుంది ఇక్కడ లేదు అనేది
1: లేదు.
0: లేదు. చాలా ఇంటీరియర్ ప్లేసెస్ నుంచి కూడా వస్తుంది, పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, మంచి యూనివర్సిటీస్ నుంచి, ఈవెన్ చిన్నపిల్లల్ని తీసుకొస్తున్నారు కొన్నిసార్లు. జస్ట్ 13-14 ఇయర్స్ ఓల్డ్ బాయ్స్.
1: పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ ఎటువంటి అవగాహన కార్యక్రమాలు ఎక్కువగా చేయాలని మీరు అంటారండి?
0: దానికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక నవచేతన మాడ్యూల్ అని ఒక పుస్తకం తయారు చేశారు. అది షార్ట్లీ మన పాఠశాలల్లోకి వచ్చేయచ్చు. ఇప్పుడు డైట్ ద్వారా ఒక 1 మిలియన్ టీచర్స్ని ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం ఉంది. ఆ విధంగా వాళ్ళు దాన్ని స్కూల్లో ఒక పాఠ్యాంశంగా తీసుకురావాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే, ఈవెన్ టీచర్స్ కూడా మేము చాలా ట్రైనింగ్స్ ఇచ్చాం చాలా స్కూల్ టీచర్స్కి. లెట్ దెమ్ నో ద ఫ్యాక్ట్స్ అండ్ లెట్ దెమ్ డిసైడ్, గివ్ దెమ్ స్ట్రెంగ్త్ టు డిసైడ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. అట్లానే వాళ్ళకి ఫన్ అనే దాని చోట్ల ఆల్టర్నేటివ్ ఫన్ మెథడ్స్, గేమ్స్, స్పోర్ట్స్, ఇంకా ఏదైతే వాళ్ళల్లో టాలెంట్ ఉందో వాటి గురించి ఇంట్రెస్ట్ ఉందో, ఒక ఎడ్యుకేషనే కాకుండా ఇఫ్ యు ఇంట్రడ్యూస్ ఆల్టర్నేటివ్ ఫన్ థింగ్స్ దట్ విల్ బి వెరీ ఎఫెక్టివ్. అంతేకాకుండా మనకి ఇప్పుడు పిల్లలకి లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఒక సమస్య ఉంది, వాళ్ళకి ఎవరిని అడగాలో తెలియదు. మనం ఫస్ట్ పిల్లలకి లైఫ్ స్కిల్స్ నేర్పించడం చాలా అవసరం. లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్లోనే ఒక భాగంగా హౌ టు సే నో, ఎస్ అని చెప్పడం ఎంత హక్కు ఉందో నో అని చెప్పడం కూడా మనకు అంతే హక్కు ఉంది. అది ఎలా చెప్పాలి, అటు ఫ్రెండ్షిప్ పోకుండా, ఇటు మనము బాధపడకుండా, వాళ్ళు బాధపడకుండా, హౌ టు హ్యాండిల్ థింగ్స్ అనేది ఒక ఈ లైఫ్ స్కిల్ సెషన్స్లో మన స్కూల్స్లో కూడా టీచర్స్ ద్వారా వాళ్ళు నేర్చుకోగలిగితే దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. చాలా వరకు నో అని చెప్పలేనప్పుడే ఆ మొహమాటంలోనే ప్రాబ్లం మొదలు. అందుకని లైఫ్ స్కిల్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ హెల్ప్.
1: సో ఇటువంటివన్నీ కూడా పాఠశాలలు కళాశాలలు నేర్పించాలి.
0: కూడా మనం వితౌట్ ఎనీ హెసిటేషన్ స్టిగ్మా లేకుండా మాట్లాడతాం. మాట్లాడటమే కాకుండా వాళ్ళ దాని గురించి మనం ఆలోచింపచేస్తాం. వీ కెన్ బి నోవర్ ఇట్. ఇప్పుడు ఎడిక్షన్ అనేది ఒక జబ్బు అనేది తెలియదు. ఎడిక్షన్ ఈస్ ఎ డిసీజ్. అది సరిచేసుకోగలిగితే మామూలు మనుషుల కంటే కూడా బాగా బతికే అవకాశాలు. అట్లానే ఇది ఒక తిరగబెట్టే గుణమున్న వ్యాధి, రిలాప్స్ అయ్యే ఛాన్సెస్. అయితే రిలాప్స్ని కూడా ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్గా తీసుకుంటకూడదు. ఒకసారి ట్రీట్మెంట్ ఇప్పించేసాం మళ్ళీ ఎట్లా అనేది లేకుండా రిలాప్సెస్లో కూడా వాళ్ళని మళ్ళీ వెంటనే తీసుకొచ్చి వైద్యం చేయించుకుంటే బెటర్ అయిపోతుంది. మన రీహాబిలిటేషన్ సెంటర్స్లో చెప్పిన సెషన్స్ కానివ్వండి, ఇవి కానివ్వండి, అప్పుడు అవగాహనలోకి వస్తుంది. అవును అని యాక్సెప్ట్ చేయగలుగుతాయి. ఒకసారి యాక్సెప్టెన్స్ వచ్చింది అనుకో, ఆ డినైల్ మినిమైజ్ అయ్యి, ఎస్ ఇట్ ఈస్ ఎ డిసీజ్, నేను సఫర్ అవుతున్నాను, ఐఎమ్ ఎన్ విక్టమ్ అని వచ్చింది అనుకోండి, వెంటనే హీ విల్ వర్కౌట్ కదా, దాని మీద పని చేస్తారు అండ్ సక్సెస్. అట్లనే ఇది 40-60% వల్నరబిలిటీ బై జీన్స్, 40-60% వంశ పారంపర్యంగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది తెలుసుకోవటం చాలా అవసరం. మనం ఒక ఎడిక్టెడ్ పర్సన్ని సేవ్ చేయటం అనేది, ఒక అబ్యూజర్ని సేవ్ చేయటం అనేది వాళ్ళ తరాలని రక్షించడం.
1: డి అడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
0: తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూన్ చేయొచ్చు. ఒక డాక్టరే చేయాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటివి చేసుకుని మీరు డిఅడిక్షన్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ సిచ్యుయేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే

0: డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5 డేస్ 6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్గా ఉంటుంది అనే దానికోసం. ఆ తర్వాత సైకోథెరపీ సెషన్స్లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళు ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళుకోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్. అప్పుడు సమ్టైమ్స్ ఎంప్లాయీస్ని జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
1: ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ, మీలాంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని రకాలుగా పాటుపడుతున్నప్పటికీ కూడా ప్రజల సహకారం, తల్లిదండ్రుల సహకారం లేకపోతే దీంట్లో ముందుకు వెళ్ళడం కష్టం కదండి. ఈ విషయంలో తల్లిదండ్రులు, సమాజం బాధ్యత ఎంత ఉంటుందండి?
0: ఇది మన అందరి బాధ్యత. ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. దానిలో డెప్త్ తెలియాలి. తెలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తారు. అట్లానే మన సమాజం కూడా వాళ్ళని అర్థం చేసుకోదు. అంటే ఈ మాట మాట్లాడవచ్చు, ఈ మాట మాట్లాడకూడదు. ఇప్పుడు రీసెంట్లీ ఒక క్లయింట్ ఏదో నాకు థ్యాంక్స్ చెప్పడానికి వస్తే నేను చెప్పాను, మీరు ఇటువైపు వచ్చేసే అవకాశం ఏదైనా ఉందా అంటే, లేదు మేడం రాను, ఎందుకంటే మా ఫాదర్ మారిపోయి ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. నేను గనక ఇటు వచ్చినప్పుడల్లా నాకు వాళ్ళు పొగుడుతున్నారో తెలీదు, లేకపోతే బాధ పెడుతున్నారో తెలీదు. ప్రతి ఒక్కళ్ళు మీ నాన్న అప్పుడు అది చేశారా, మీ నాన్న ఇప్పుడు బాగానే ఉన్నాడు కానీ అప్పుడు ఎంత నష్టపరిచాడు, కానీ అది కష్టంగా ఉంటుంది, ఎందుకంటే మేము మర్చిపోయాం. అప్పుడు నేను చెప్పాను, మీరు కూడా అది బాధపడాల్సిన అవసరం ఏముంది, ఓ మీకు గుర్తుందా, నాకు నేనైతే మర్చిపోయాను అంటే ఒక మాటతో అయిపోతుంది అయ్యా అని చెప్పాం. మనకు చెప్పడానికి ఈజీగానే ఉంటుంది, కానీ
1: అనుభవిస్తున్న వాళ్ళకి
0: అంటే ఏంటంటే, ఈ పిల్లల మీద ఆఖరికి వాళ్ళ నాన్నగారు బాగోనప్పుడే కాదు, వాళ్ళ నాన్నగారు బాగైనా కూడా ఆ షాడో ఆ పిల్లల మీద ఉంటుంది అంటే ఆ పిల్లలు ఎంతగా ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు నేను ఏదైతే ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం, ఇది ఒకళ్ళు సరిచేసేది, ఒక గవర్నమెంట్ సరిచేసేది కాదు, మనందరం కూడా ఈ ప్రాబ్లంని ఇది ఒక జబ్బుగా తీసుకుని, జబ్బు ఎవరికైనా రావచ్చు, ఆ జబ్బుని జబ్బుగా తీసుకుని మనం వైద్యంతో దీన్ని సరిచేసుకోవచ్చు. అలానే మనందరం కూడా అలాంటి ప్రాబ్లంని ఎక్కడైనా ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళకి ఫలానా చోట వైద్యం దొరుకుతుంది అనే ఒక మాటతోటి మనం చాలా మందిని రక్షించగలుగుతాం. అట్లానే మనకి ఇప్పుడు ఓన్లీ 25% ఆఫ్ పీపుల్కే వైద్యం దొరుకుతుంది, వైద్యానికి వెళ్ళిన వాళ్ళు మిగిలిన వాళ్ళు. అందుకని మనం ఇక్కడ అక్కడ అనేది లేకుండా ఈ విషయం గురించి మాట్లాడటమే ఒక పెద్ద ఎఫర్ట్. స్కూల్స్లో, కాలేజెస్లో, లేదా మన విలేజ్ మీటింగ్స్, ఎనీ ప్లేస్. నేనైతే ట్రైన్లో, ఫ్లైట్లో, ఆటోలో ఎక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను లాస్ట్ 25 ఇయర్స్.
1: అవగాహన అనేది ముఖ్యం అంటారు.
0: అవగాహన అనేది చాలా ముఖ్యం.
1: నషాముక్త భారత్ లక్ష్యం చేరుకోవడానికి ఈ అభియాన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఇంకా ఎటువంటివి చేపడితే అతి త్వరగా మనం నషాముక్త భారత్, డ్రగ్ ఫ్రీ ఇండియా లక్ష్యాన్ని చేరుకోగలుగుతామండి?
0: ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకుని మనందరం సోషల్ సోల్జర్స్ గా ఉన్నప్పుడు తప్పకుండా చేరగలుగుతాం, డ్రగ్ ఫ్రీ ఇండియా.
1: ఆకాశవాణి శ్రోతలకి ఈ సందర్భంగా మీరిచ్చే సూచన, సలహా, సందేశం?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దూరంగా ఉండాలి, మత్తు పదార్థాలకి మనం దూరంగా ఉండాలి. అలానే ఎవరన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మనం మార్గం చూపించే వాళ్ళుగా ఉండాలి. అలానే మనం పిల్లలకి ఫన్ రకరకాలుగా, మనం ఎట్లయితే చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం, పాడుకునేవాళ్ళం, అట్లాంటివన్నీ ఉండాలి. ఫ్యామిలీ బాండింగ్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. మన ఇంట్లో అందరం మనం హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు తప్పకుండా ఇంటికి ఎంత త్వరగా వెళ్దాం అనేలాగా ఉంటుంది. అట్లానే ఏదైనా పరిస్థితి, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇది స్టిగ్మా అనేది ఉంచుకోకుండా మనం మాట్లాడగలగాలి, మనం హెల్ప్ చేయగలగాలి, హెల్ప్ తీసుకోగలగాలి. మన ఫ్యామిలీ బాండింగ్స్ ఎంత బాగుంటే మనం పిల్లల్ని అంతే బాగా రక్షించుకోగలం.
1: డీ అడిక్షన్ సెంటర్స్ లో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే చికిత్స ద్వారా

0: ఈ వ్యసనం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారా?
1: తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వెన్షన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది ఎవరైనా ఇంటర్వ్యూన్ చేయొచ్చు. ఒక డాక్టరే చెయ్యాలి అనేది కాదు, లేదా ఒక సోషల్ వర్కర్ చేయాలనేది కాదు. ఎనీ వెల్ విషర్ వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫస్ట్ మాట్లాడండి. ఎందుకంటే చాలా సార్లు పేషెంట్ నిర్ణయం తీసుకునే శక్తి ఉండదు. అందుకని కొన్నిసార్లు ఎస్ అంటారు, మళ్ళీ లాస్ట్ మినిట్ లో నో అంటారు. అందుకని ఫ్యామిలీ మెంబర్స్ ని స్ట్రెంగ్తన్ చేయి. ఆ తర్వాత మంచిగా మీరు సెలెక్ట్ చేసుకునే రీహాబిలిటేషన్ సెంటర్ ని కూడా కరెక్ట్ గా గవర్నమెంట్ రికగ్నైజ్డా కాదా చూసుకోండి. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా, పూర్తిగా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ట్రైన్డ్ పీపుల్ ఉన్నారా లేదా చూసుకో. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే విత్డ్రావల్స్ లో కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చిన కేసెస్ మనం చూస్తాం. సో అలాంటివి చేసుకుని మీరు డిఅడిక్షన్ సెంటర్ కి వెళ్ళినప్పుడు ఫస్ట్ వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంటేక్ కౌన్సిలర్ ఇంటర్వెన్షన్ చేస్తారు, మళ్ళీ మాట్లాడతారు, మోటివేషనల్ కౌన్సిలింగ్ అది ఇస్తారు, వివరాలు తీసుకుంటారు, ధైర్యం చెప్తారు. ఆ తర్వాత వాళ్ళని డీటాక్సిఫికేషన్ లో పెడతారు. డీటాక్సిఫికేషన్ అంటే బ్లడ్ ప్యూరిఫికేషన్, అలాంటిది ఏమి ఉండదు అక్కడ. అదేంటంటే సడన్ గా ఆపేసినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, విత్డ్రావల్స్ రాకుండా డాక్టర్స్ మీకు మెడికేషన్ ఇస్తారు. ఒకవేళ ఏదన్నా అట్లాంటిది వస్తే కూడా మేనేజ్ చేయగలిగే డాక్టర్స్ ఉంటారు, స్పెషల్లీ ట్రైన్ డాక్టర్స్. నెక్స్ట్ ఒక 5 డేస్ 6 డేస్ అయిపోయిన తర్వాత సైకోథెరపీ సెషన్స్ కూడా అటెండ్ అవటం మొదలెడతారు. ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఉంచుతారు, ఎందుకంటే ఏదైనా విత్డ్రావల్ అది వచ్చినా సేఫ్ గా ఉంటుంది అనే దానికోసం. ఆ తర్వాత సైకోథెరపీ సెషన్స్ లో లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రోజు క్లాస్ రూమ్ సెషన్స్ ఉంటాయి, లైక్ యాంగర్ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, డిసీజ్ కాన్సెప్ట్, ట్రీట్మెంట్ ప్రొసీజర్, రిలేషన్ మేనేజ్మెంట్, ఫినాన్షియల్ మేనేజ్మెంట్, పేరెంటింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ అసర్టివ్నెస్, ఇట్లాంటి మంచి మంచి సెషన్స్ ఉంటాయి. చక్కటి స్టోరీస్ చెప్పి మరీ క్లాసెస్ ఉంటాయి, రోల్ ప్లేస్ ఉంటాయి, గ్రూప్ థెరపీ ఉంటుంది. ఇలా 30 డేస్ లో వాళ్ళకి అయిపోయేసరికి వాళ్ళ ఒక కొత్త లైఫ్ ఉంటుంది. రిలాప్స్ ప్రివెన్షన్, ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎట్లా చూసుకోవాలి, ఇట్లాంటి వాటి మీద వాళ్ళకి కూడా సెషన్స్. తర్వాత వీళ్ళకి డిశ్చార్జ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ డిశ్చార్జ్ కౌన్సిలింగ్. అప్పుడు సమ్ టైమ్స్ ఎంప్లాయీస్ ని జాయిన్ చేశారు అనుకోండి, ఎంప్లాయర్ ని కూడా పిలుస్తారు. ఫాలో అప్ ఇస్ వెరీ యూస్ఫుల్ ఫర్ రిలాప్స్ ప్రివెన్షన్.
0: మాదక ద్రవ్య దుర్వినియోగం గురించి కావచ్చు, అలాగే వాటి ద్వారా వచ్చే మానసిక, శారీరక, సామాజిక సమస్యల గురించి, వాటి చికిత్స గురించి, ప్రజల భాగస్వామ్యం, తల్లిదండ్రుల భాగస్వామ్యం ఎంత ఉండాలి, ఎలా ఉండాలి అనేది విపులంగా విశదీకరించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే మేడం. ఇంతవరకు నషా ముక్త్ భారత్ అభియాన్ ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి ఉమా మహేంద్రరాజ్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరు ఇంతవరకు నషాముక్త అభియాన్ అనే అంశంపై శ్రీమతి ఉమా మహేంద్రరాజ్ గారితో ప్రత్యేక ముఖాముఖి విన్నారు, పరిచయకర్త ఎన్ మణి, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. 10:30 తిరిగి పాటల పల్లకి ఫోన్ లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి ఫోలీ లైవ్ కార్యక్రమంలో శ్రోత కోసం ఎదురు చూస్తున్నాం. వారు కోరిన పాటని విందాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తల్లిపంచులి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి
1: మేడం? ముందుగా మీకు, మన శ్రోతలకు అందరికి జన్మాష్టమి శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడానండి, కృష్ణాష్టమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
1: మేడం, నాకు ఈ సందర్భంగా ముద్దులి కృష్ణయ్య సినిమా నుంచి కృష్ణయ్య దూకి ఆడే రంగానికి అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా అండి, ప్లే చేస్తున్నాం, వినండి.
1: ధన్యవాదాలు.

హలో హలో హలో హలో హలో హలో హలో హలో పాటల పల్లకి శ్రోతలు కోరిన పాటల కోసం కాల్ చేయవలసిన నెంబర్స్ 2727244, మరో నెంబర్ 2727288, జత చేయవలసిన కోడ్ 0891.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: సుజాత నుంచి ప్రకాశం మాట్లాడుతున్నాను.
0: ప్రకాశ్ రావు గారు చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట?
1: అందరికీ తెలుపుతూ
0: మీకు తప్పకుండా అండి, తప్పకుండా అండి, వేస్తున్నాం. తప్పకుండా అండి.

0: హలో,
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి.
1: అండ్ గుడ్ మార్నింగ్ మేడం గారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం గారు. ఇవాళ నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: కళ్యాణి గారు, ఏ సినిమా నుంచి ఏ పాట కావాలి?
1: ఇవాళ మా చిన్న అబ్బాయి పుట్టినరోజు మేడం గారు.
0: తప్పకుండా.
1: ఆ సందర్భంగా హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోరా పాట అయ్యండి మేడం.
0: తప్పకుండా అండి.
1: థ్యాంక్ యూ మేడం గారు.

0: హలో
1: హలో నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు, అనకాపల్లి గౌరవపాద నుంచి మాట్లాడుతున్నానండి.
0: వెంకట్రావు గారు, ఏ సినిమా పాట కావాలండి?
1: కృష్ణాష్టమి సందర్భంగా మీకు శుభాకాంక్షలు. అమ్మా
0: మీకు కూడానండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
1: మాకు రాము సినిమా నుంచి రారా కృష్ణయ్య, రారా కృష్ణయ్య పాట ఘంటసాల గారి పాడిన పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండా ప్లే చేస్తున్నాం.

శ్రోతలు మధురిమ్మ వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట మహాకవి క్షేత్రయ్య ఈ చిత్రం నుండి వి రామకృష్ణ పి సుశీల ఆలపించిన గీతం వింటారు.

మీరు విన్న పాట శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధం. ఈ చిత్రం నుండి ఎస్ జానకి, బి వసంత పాడినది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలు, మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక రాధ ఇద్దరు కృష్ణులు, ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన గీతం.

విన్న పాట దేవరాగం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ పాడగా విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం కొనసాగుతోంది. శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు లేడీస్ టైలర్ ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ బృందం ఆలపించిన గీతం వింటారు.

మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ మచ్చ.

నాది ఆడజన్మే అంటూ పి. సుశీల కన్నయ్యని వేడుతూ పాడిన పాట.

మీరు ఇంతవరకు మధురిమ పాత తెలుగు చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను అనంతరం ఇంగ్లీష్లోనూ వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరింతవరకు మధుమంజరి సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తల ప్రసారం, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026 ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల నుండి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెక్

0: పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధుల బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. పరస్పర న్యాయపరమైన అంశాలపై ప్రత్యక్ష సంభాషణలు జరపడానికి, పాల్గొనే దేశాల న్యాయ వ్యవస్థల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశాలు దోహదపడతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేదికలో న్యాయం అందించే విధానం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత, సుస్థిర అభివృద్ధికి సంబంధించిన సమకాలీన అంశాలపై చర్చించుకోవడానికి, అభిప్రాయాలు పంచుకోవడానికి ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ నాయకత్వం వహిస్తారు. ఈ కమిటీలో లోక్సభ నుండి భర్తృహరి మహతాబ్, తేజస్వి సూర్య, నిశికాంత్ దుబే, ఏ రాజా, సుప్రియా సూలే ఉన్నారు. రాజ్యసభ నుండి హర్షవర్ధన్ శ్రింగ్లా, సంజయ్ కుమార్ ఝా, ప్రఫుల్ పటేల్, మేనకా గురుస్వామి ఉన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫారసు చేయడానికి పార్లమెంటు ఉభయ సభలు 12 అక్టోబర్ ఆమోదం తెలిపాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి GSLV-F17 రాకెట్ ద్వారా EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని ఈ తెల్లవారుజామున విజయవంతంగా ప్రయోగించింది. ప్రయోగం జరిగిన సుమారు 18 నిమిషాల తర్వాత 2367 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని దాని నిర్దేశిత సబ్ జియోసింక్రనైజ్ ట్రాన్స్ఫర్ కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టినట్టు ఇస్రో తెలిపింది. EOS-05 అనేది ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక. జియోసింక్రనైజ్ కక్షలో ప్రవేశపెట్టిన భారతదేశపు మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం. ఈ ఉపగ్రహం అందించే డేటా వ్యవసాయం, సహజ వనరుల పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో అనువర్తనాలకు తోడ్పడుతుంది. ఇది విపత్తుల సమయంలో సకాలంలో సమాచారాన్ని అందిస్తుంది. అత్యవసర పరిస్థితులను ప్లాన్ చేయడానికి, స్పందించడానికి అధికారులకు దోహదపడుతుంది. భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను ఈ మిషన్ మరింత బలపరుస్తుందని, భూ పరిశీలన సేవలు అందించడంలో మెరుగుదల తీసుకొస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు.
1: We have injected the heaviest satellite, 2,367 kg satellite, using this launch vehicle. Once the Earth Observation Satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయవంతమైన ప్రయోగం భారతదేశ అంతరిక్ష రంగానికి ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టిందని, నైపుణ్యం, ఆవిష్కరణలు పెరుగుతున్న సామర్థ్యాలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. ఇది ఇస్రో సాధించిన అద్భుత విజయం, దేశానికి ఒక గర్వ కారణమైన క్షణమని అన్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసించారు. ఇది విజిబుల్, మల్టీస్పెక్ట్రల్, హైపవర్ స్పెక్ట్రల్ బ్యాండ్లలో అధునాతన ఇమేజింగ్ను అందజేస్తుందని తెలిపారు. ఈ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ఈ ఉపగ్రహం భారతదేశపు భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలపరుస్తుందని, దేశ అంతరిక్ష కార్యక్రమ పెరుగుతున్న ఆధునికతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. గోకులం, బృందావనంలో ఆయన బాల్యానికి సంబంధించిన ఘట్టాలను ప్రతిబింబించే దృశ్యాలతో ఆలయాలు, ఇళ్లను అందంగా అలంకరించారు. శ్రీకృష్ణుని నగరమైన మధుర బృందావనంలో ఈరోజు రాత్రి జరిగే వేడుకల కోసం సర్వాంగ సుందరంగా అలంకరించారని మా ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఈరోజు మధురలో జరిగే జన్మాష్టమి వేడుకల్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి తరలివస్తున్న భారీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నగరంలో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జన్మాష్టమి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణుని జీవితం, బోధనలు భారతదేశ సాంస్కృతిక

0: తాత్విక వారసత్వానికి కొత్త జీవాన్నిస్తాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. సత్యం, ధర్మం, కర్తవ్యం, సత్ప్రవర్తన మార్గంలో నడవడానికి శ్రీకృష్ణుని జీవితం, ఆయన సందేశాలు మానవాళికి స్ఫూర్తినిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుని దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించి స్ఫూర్తి నిక్షిప్తమై ఉందని, ఇది నిరంతరం మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆటోమొబైల్ పరిశ్రమను స్థానికంగా మరింత పటిష్టం చేయాలని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 66వ సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIAM వార్షిక సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి ఆటోమొబైల్ ఎగుమతులను విస్తరించాలని, ప్రపంచ మార్కెట్లకు సేవలు చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. షెంజెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంటులో ఈరోజు పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన కిడాంబి శ్రీకాంత్ హాంకాంగ్కు చెందిన లీ చుక్తో తలపడతారు. భారతదేశపు టాప్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. మహిళల సింగిల్స్లో తన్వీ శర్మ రౌండ్ ఆఫ్ 16లో జపాన్కు చెందిన టొమోకా మియజాకి చేతిలో 3 గేమ్ల పోరులో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అసోం, మేఘాలయ, బీహార్, రాజస్థాన్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కింలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిత్, బల్తిస్తాన్, ముజఫరాబాద్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే నెలకొనే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఉరుములు మెరుపులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. నషాముక్త్ భారత్ అభియాన్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెలలో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జాతీయ సామూహిక ప్రతిజ్ఞ నిర్వహిస్తారు. భౌతిక, ఆన్లైన్ భాగస్వామ్యం ద్వారా 10 కోట్లకు పైగా పౌరులను సమీకరించడం ఈ ప్రతిజ్ఞ ముఖ్య ఉద్దేశం. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల ఫోరం సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026పై ప్రభుత్వం 31 మంది సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, హిందీ చిత్రగీతాలు వింటారు. ముందుగా ఘర్ చిత్రం నుండి లతా మంగేష్కర్ పాడిన పాట వింటారు.

హమ్ దోనో. ఈ చిత్రం నుండి మహమ్మద్ రఫీ పాడిన పాట వింటారు.

హమ్ దోనో చిత్రం నుండి మహమ్మద్ రఫీ, ఆషా భోంస్లే పాడిన పాట విన్నారు. హిందీ చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత వినబోయే పాట హాత్ కి సఫాయి. ఈ చిత్రం నుండి లతా మంగేష్కర్, మహమ్మద్ రఫీ పాడిన పాట వింటారు.

హిందీ చిత్రగీతాలు వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం వినతి. ముఖ్యాంశాలు. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం, బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తుందని వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని శ్రీహరికోట నుంచి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన GSLV-F-17 ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. జియో సింక్రోనస్ ఆర్బిట్ ఇమేజింగ్ EOS-05 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలను వారు అభినందించారు. ఈ ఉపగ్రహం దేశ రక్షణ, నిరంతర నిఘా, భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. GSLV-F-17 విజయం భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని కొనియాడారు. ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో కొత్త పే రివిజన్ కమిషన్, పీఆర్సీ ఏర్పాటు అమలుతో పాటు కరువు భత్యం బకాయిలు తదితర అంశాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగే రాష్టస్థాయి కార్యక్రమంలో రాష్ట వ్యాప్తంగా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన 173 మంది ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి

0: నారా చంద్రబాబు నాయుడు అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఈరోజు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. వినతుల్లో పేర్కొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి సత్వర పరిష్కారం అందించేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పార్లమెంటు సభ్యులు అప్పలనాయుడు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం జరిగిన స్వామివారి అభిషేక సేవలో రాష్ట హైకోర్టు న్యాయమూర్తి డి రమేష్, అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం సీఎం రమేష్ పాత్రికేయులతో మాట్లాడుతూ, అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు రావడం శుభ పరిణామమన్నారు. ఈ జలాల ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత ఉపయోగపడనున్నాయని తెలుపుతూ,
1: మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా అనకాపల్లి జిల్లాకి గోదావరి జలాలు తీసుకురావడం ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాదం. అందుకే అది అయిన తర్వాతనే తిరుమలకు వచ్చి ఆ మొక్కు తీర్చుకున్నామని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. గోదావరి జలాలు ఉత్తరాంధ్ర అంతా కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండాలి, ఈ కూటమి ప్రభుత్వానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం కావాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరిగింది.
0: గుంటూరు నగర సమీపంలో ప్రత్తిపాడు మండలం నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 100 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో 100 పడకల ఆసుపత్రులతో ఈ సంస్థను ఏర్పాటు చేయనున్నారని ఒక ప్రకటనలో వెల్లడించారు. మధుమేహం, రక్తపోటు, ఉబకాయం, దీర్ఘకాలిక నొప్పులు, శ్వాసకోశ సమస్యల వంటి వాటికి యోగా ప్రకృతి వైద్య విధానాల్లో చికిత్స అందించనున్నారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా సుమారు 100 నుంచి 120 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి వివరించారు. గుంటూరు జిల్లా మంగళగిరి టెక్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన గనులు భూగర్భ వనరుల శాఖ ప్రధాన కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన రసాయన ప్రయోగశాల, కమాండ్ కంట్రోల్ రూమ్, రికార్డు రూమ్, గనుల నమూనా ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం అన్ని జిల్లాల నుంచి హాజరైన గనుల అధికారులతో మంత్రి సమావేశమై శాఖ పనితీరు, ఇసుక నిర్వహణకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రధానంగా ఇసుక గనుల తవ్వకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజలకు మేలు జరిగే విధంగా శాఖలో పారదర్శకతను పాటించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రామలింగేశ్వర నగర్లోని ఇస్కాన్ ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, శ్రీకృష్ణుని బోధనలు నేటికీ మార్గదర్శకమని కృష్ణాష్టమి వంటి పండుగలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆలయ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలియజేస్తూ,
2: ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక ఇక్కడ జరుపుకుంటాం. అందరూ కూడా ఈ కృష్ణ జన్మాష్టమి వేడుకను ఘనంగా జరుపుకుని, ముఖ్యంగా విజయవాడ నగరంలో అయితే కులమతాలకు అతీతంగా అందరూ కూడా అన్ని పండుగలు జరుపుకునే విధంగా ఇక్కడ కూడా జరుపుకుని మరింత ప్రతిష్టను జరిపే విధంగా కోరుతుంది. ఈ స్పిరిచువల్ టూరిజం పెరిగే కార్యక్రమాల్లో భాగంగా రేపు రాబోయే కాలంలో టూరిజం అనే దానికి చాలా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాం. తప్పకుండా ఇటువంటి ఆధ్యాత్మిక
0: అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్షరాస్యత రేటు పెరిగిందని చెబుతున్నప్పటికీ 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక గణాంకాలు ఇంకా వెలువడలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో 2026లో అక్షరాస్యత రేటు 82.1% చేరిందని ప్రభుత్వం ఎలా ప్రకటించిందో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలు తగ్గుతున్న అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని జగన్మోహన్రెడ్డి సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ఈరోజు హైదరాబాద్లోని జలసౌదలో జరిగింది.

0: బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ బాబు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై కమిటీ సమీక్షించింది. రెండు తెలుగు రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నిర్వహణ, రానున్న రోజుల్లో నీటి వినియోగం, జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. మాదక ద్రవ్యాల వ్యసన నిర్మూలనలో భాగంగా ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ విభాగం ఏలూరు జిల్లా నూజివీడు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా గంజాయి వ్యసనానికి బానిసైన ఏడుగురిని గుర్తించగా వారికి ఈగల్ ఆర్ఎస్ఐ బి విజయభాస్కర్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై సమాచారాన్ని ఈగల్ హెల్ప్ లైన్ 1972 లేదా పోలీసులకు తెలియచేయాలని కోరారు. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, విమానయాన రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. శ్రీక్షేత్ర లాజిస్టిక్ సంస్థ ప్రతినిధులు మంత్రిని రాష్ట్ర సచివాలయంలో కలిసి పెట్టుబడుల అవకాశాలపై నిన్న చర్చించారు. భోగాపురం, కర్నూలు, విజయవాడ విమానాశ్రయంలో ఎంఆర్ఓ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సంస్థ ఆసక్తి చూపింది. విజయవాడలో ఏఎంఏ శిక్షణ, కర్నూలులో పైలట్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుపై చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విమానయాన, లాజిస్టిక్స్ రంగాల అభివృద్ధితో స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. GSLV-F-17 ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో మరో గొప్ప మైలురాయిగా నిలిచిందని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. పీఆర్సీ ఏర్పాటు, కరువు భత్యం బకాయిలు వంటి అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు సమావేశం కానున్నారు. గుంటూరు జిల్లాలోని నడింపాలెంలో కేంద్ర యోగా ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అక్షరాస్యత గణాంకాల విషయంలో రాష్ట ప్రభుత్వం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
3: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
4: సో గర్ల్స్, ఏంటట సంగతి?
5: బిల్లట సంగతి.
2: ఏది నీ కాడి పిన్ని?
6: ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
7: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
6: ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
8: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
9: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
8: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఇప్పుడు ఒక చిత్రగీతం. అభినందన చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మహిళావాణి స్త్రీల కార్యక్రమం

0: ఈనాటి కార్యక్రమంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణం వందే జగద్గురు సంభాషణ వింటారు. సంభాషకులు శ్రీమతి డివి మానస, శ్రీమతి డివి శ్రీదేవి.
1: ఓయ్ శ్రీదేవి!
2: శ్రీదేవి!
1: ఏంటి శ్రీదేవి అంత సీరియస్గా చదువుతున్నావు?
2: రారా మానస, కూర్చో.
1: ఓహో, తమరు భాగవతం చదువుతున్నట్టున్నారే.
3: అవును మానస, ఎప్పుడో నా చిన్నప్పుడు మా నాయనమ్మ గారు అమ్మవాళ్ళు చెప్తుంటే శ్రీకృష్ణుడి లీలల గురించి వినడమే గాని ఎప్పుడూ భాగవతం చదవలేదు, అందుకే ఇప్పుడు చదువుతున్నాను. మానస, ముందు ఈ పంచామృతం ప్రసాదం తీసుకో. ఎలాగూ ఈరోజు కృష్ణాష్టమి కదా.
1: అలాగే, ముందు నీ ఇంట్లో ఉన్న చిన్ని కన్నయ్యని చూడని.
3: ఇదిగో ఇదిగో, ఇక్కడ మా చిన్ని కృష్ణుడు.
1: అబ్బో, భలేగా ముస్తాబ్ చేశావే. ఈ చిన్ని కిరీటం, మురళి, చక్కని వస్త్రాలు ఎక్కడ కొన్నావేంటి ఇవన్నీ?
3: ఇవన్నీ నేను పోయిన వేసవిలో ద్వారక వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నాను.

0: నాను.
1: ద్వారకలోనా? కృష్ణుడు పరిపాలించిన ద్వారక. అవును శ్రీదేవి, ఈరోజు కృష్ణాష్టమి కదా, దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుకుంటారు కదా కృష్ణాష్టమిని. అటువంటిది కృష్ణుడు జన్మించిన మధురలో, శ్రీకృష్ణుడు పెరిగిన బృందావనంలో, పరిపాలించిన ద్వారకలో ఈ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా జరుగుతాయి కదా.
0: అవును మానస, అక్కడే కాదు ఇంకా చాలా చోట్ల ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఇక ఈ కృష్ణాష్టమి మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
1: ఎందుకు జరుపుకోరు చెప్పు? ఎంతైనా గోవిందుడు అందరివాడే కదా.
0: నిజమే, గోవిందుడు అందరివాడే. మరి గోపాలకుడైన ఈ గోపబాలుని గురించి ఎన్నో విషయాలు చెప్పుకునే ముందు ఒక పాట విందామా?
1: తప్పకుండా శ్రీదేవి.

0: మరి మానస, మనమైతే కృష్ణాష్టమిని ఉదయం ఇంట్లో పూజ చేసుకుంటాం. కృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఎన్నో రకాలు నైవేద్యాలు పెడతాం. కృష్ణుడికి ఇష్టమైనవి అటుకులు, బెల్లం, వెన్న, పాలు, పెరుగు ఇటువంటివన్నీ పెడతాం కదా. మరి కృష్ణుడు జన్మించిన మధురలో ఎంత ఘనంగా జరుపుతారనుకుంటున్నాం? అక్కడైతే అర్ధరాత్రి కృష్ణాష్టమి వేడుకలు మొదలవుతాయి. అంటే ప్రజలంతా ఉపవాసం ఉండి రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుడి జననం వేడుకల్ని ఉత్సాహంగా జరుపుకుంటూ భజనలు, కీర్తనలు పాడుతూ ఝాంకీలని అక్కడ కృష్ణుడి తాలూకు లీలల్ని ప్రదర్శిస్తారు మానస. అవి ఎంత బావుంటుందో. అంటే రోజంతా వీళ్ళు ఉపవాసం ఉండి అర్ధరాత్రి కృష్ణుడి జననం జరిగాక మర్నాడు ఉపవాస దీక్షను విరమిస్తారన్నమాట. మరి అర్ధరాత్రి జరిగే ఈ నిషిత పూజ బాలగోపాలను విగ్రహానికి పవిత్ర స్నానం చేయిస్తారు. పంచామృతాభిషేకం అవన్నీ చేసిన తర్వాత భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ శంఖారావం చేస్తూ దేవాలయం గంటలన్నీ మ్రోగిస్తారు. ఆ అర్ధరాత్రి పూట హారతి ఇచ్చి ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఒక తన్మయత్వానికి లోనైపోతామనుకో మానస. ఆ గంటలు, శంఖనాదం వింటూ, ఈ భజనలు వింటూ కృష్ణ జన్మాష్టమి వేడుకలు కళ్లారా కంటూ ఉంటే ఎంత బావుంటుందో.
1: అలాగే శ్రీదేవి, కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన పవిత్ర భూమి బృందావనంలో ఈ పండుగను మధ్యరాత్రి నుంచే చేసుకుంటారు. కృష్ణుడు జన్మించిన సమయం 12 గంటలు కదా. ఆ అర్ధరాత్రి 12 గంటలకి బాలకృష్ణునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యితో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి అలాగే చిన్ని బాలుణ్ణి అందంగా అలంకరించి అలంకరణ అయిన తర్వాత ఒక చిన్ని ఉయ్యలలో ఈ లడ్డూ గోపాలను ఉంచి భక్తులు అందరూ కూడా ఆ ఉయ్యాలను ఊపుతూ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారంట. అంతేకాదు చప్పన్ భోగ్ అంటే స్వామివారికి 56 రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పిస్తారట. అంతేకా శ్రీదేవి, జన్మాష్టమి తర్వాత రోజు నందగోపుడి ఇంటిలో వేడుకలా నందోత్సవం అత్యంత ఘనంగా జరుపుకుంటారు తెలుసా. అలాగే భక్తులందరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారంట ఆ సమయంలో.
0: మరి బృందావనానికి సమీపంలో ఉన్న గోకులానికి కృష్ణుని బాల్యానికి కూడా సంబంధం ఉంది కదా. ఇక్కడ స్థానిక అడవుల్లోనే కదా కృష్ణుడు గోవులను మేపిన ప్రదేశంగా చెప్పుకుంటారు. మరి గోకులంలో కూడా పండగ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మరి గోకుల ప్రజలు ఏం చేస్తారంటే కృష్ణుని విగ్రహంపై పెరుగు, పాలు, అమృతం, గంగాజలాన్ని జల్లుతారు. అలాగే వారు కూడా ఒకరిపై ఒకరు మజ్జికని, పసుపుని జల్లుకుంటూ ఎంతో ఆనందోత్సాహాలతో జన్మాష్టమి వేడుకల్ని జరుపుకుంటారు. మరి కృష్ణాష్టమి అంటే మనందరికీ తెలుసు ఉట్ల సంబరం కదా. మరి మహారాష్ట్ర, పూణే ఇటువంటి ప్రాంతాల్లోని నువ్వు చెప్పామే పసుపు వస్త్రాలు ధరిస్తారని, ఈ పసుపు వస్త్రాలు ధరించిన వారందరికీ గోవిందాలని పిలుస్తారు. వాళ్ళు ఒక్కొక్క గ్రూప్ ఉంటారన్నమాట. గ్రూపుకి ఇంతమంది సభ్యుల్లాగా పసుపు రంగు వస్త్రాలు ధరించి ఒకళ్ళపై ఒకళ్ళు నిల్చొని మానవ పిరమిడ్గా ఏర్పడి దహీ హాండి అంటారన్నమాట. ఈ ఉట్టిని కడతారు కదా, దహీ హాండీని పగలగొడతారు. వాళ్ళకి చాలా ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. కొందరైతే బంగారు వస్తువుల్ని కూడా పెడుతూ ఉంటారు తెలుసా. వాటిలో పెరుగు, డ్రై ఫ్రూట్స్ ఇలా పెట్టి దహీ హాండీల్ని చాలా ఎత్తైన ప్రదేశంలో ఎలగడతారు. మరి ఈ గోవిందాల గ్రూప్ ఏవైతే ఉంటుందో వాళ్ళు ఆ దహీ హ్యాండిల్ని పగలగొడతారు. ఇది కూడా ఎంతో సంబరంగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇంకా ఈ గ్రూప్ వాళ్ళు గెలుస్తారా అని ఎంతో ఉత్కంఠంగా కూడా ఉంటుంది మానస.
1: అలాగే శ్రీదేవి, గుజరాత్లో జన్మాష్టమిని రాసలీల ప్రదర్శనలతో జరుపుకుంటారు. చూడు, శ్రీకృష్ణుని జీవితంలో ఎన్నో ఘట్టాలున్నాయి కదూ. మరి అలాంటి ఘట్టాలన్నిటినీ ముఖ్యంగా గోపికలతో ఆయన సరదా సంభాషణలను నృత్య నాటకాల ద్వారా ప్రదర్శిస్తారన్నమాట. అయితే మనకేదైనా పండుగ వచ్చింది అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది ఏమిటి, ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకుని దానికి రంగులు వేయడం కదా. వీళ్ళు కూడా అలాగే రంగోలీలు వేస్తారు.

0: అరట. అంతేకాదు, చుర్మా, పంజిరి, అలాగే మోహన్ తాల్ వంటి సాంప్రదాయ మిఠాయిలను తయారు చేసి శ్రీకృష్ణునికి నైవేద్యంగా సమర్పిస్తారట.
1: ఇక మరి జగన్నాథుడు కొలువై ఉన్న పూరీలో అయితే కృష్ణుడు తన తోబుట్టువులైన బలరాముడు, సుభద్రాదేవితో కలిసి నివాసమున్నాడని మనందరికీ తెలిసిందే కదా. మరి ఇక్కడ జన్మాష్టమి అయితే 17 రోజుల ముందు నుంచి వేడుకలు ప్రారంభమవుతాయి. మరి ఇక్కడ కూడా బకాసురవధ, కాళీయమదనం వంటి కృష్ణుని జీవితంతో సంబంధం ఉన్న ఘట్టాలను కళాకారులు ప్రదర్శిస్తారు. అలాగే తన మేనమామైన కంసుణ్ణి సంహరించిన కంసవధ ఘట్టాన్ని జన్మాష్టమి రోజున జానపద నాటక ప్రదర్శనలో చివరగా ప్రదర్శిస్తారు.
0: అలాగే నువ్వు తమిళనాడు గాని కేరళ గాని వెళ్ళావనుకో, ఇక్కడ జన్మాష్టమిని గోకులాష్టమిగా జరుపుకుంటారంట. భక్తులు సీడై, మురుక్కు అనే రకరకాల తీపి పదార్థాలు, కారపు వంటలను తయారు చేసి స్వామికి ప్రసాదంగా నివేదిస్తారు. శ్రీకృష్ణుడు బాల్యంలో చేసిన సాహసాలకు ప్రతీకగా వారు బియ్యపిండితో పూజగది వైపుగా చిన్ని చిన్ని పాదముద్రలను కూడా వేస్తారు. అంటే వాళ్ళ ఇంటిలోకి ఈ చిన్ని కృష్ణుడు నడిచి వస్తున్నట్టుగా. అలాగే రాజస్థాన్లో జన్మాష్టమిని ఫూలోంకి హోలీ జరుపుకుంటారట. ఇందులో సాంప్రదాయమైన నీరు అలాగే రంగులకు బదులుగా పువ్వులు అలాగే రంగుల పొడులను ఉపయోగిస్తారట.
1: మరి నువ్వు రాజస్థాన్ అని చెప్తే, రాజస్థాన్లో ఉన్న నాథ్ద్వార్లో శ్రీనాథ్జీ కృష్ణుడు మందిరం ఉందన్నమాట. మరి ఈ మందిరంలో కూడా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకోవడమే కాకుండా ఇక్కడ ఒక విశేషం ఉంది మానస. అదేంటంటే అర్ధరాత్రి తుపాకీ వందనం చేస్తారు. మనందరికీ తెలుసు, మనం కొన్ని ముఖ్యమైన రాష్ట్రీయ పండుగల రోజు అది చూస్తూ ఉంటాం. ఇక్కి స్తోపంకి సలామీ అని 21 తుపాకీ గుళ్ళు పేలుస్తూ వందనం సమర్పిస్తారు కదా. అలాగే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు కూడా కృష్ణ భగవాన్ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని అర్ధరాత్రి రసాలా చౌక్లో సాంప్రదాయంగా 21 తుపాకీల వందనాన్ని సమర్పిస్తారట. ఇది ఎప్పటినుంచో జరుగుతున్న ఆనవాయితీ అన్నమాట. అలాగే పంచామృత స్నానమాచరించి భక్తులకి ప్రసాదంగా కూడా ఇస్తారు. దీంతో పాటు ఇంకో విశేషం ఏంటంటే కుండలి పఠనం ఉంటుంది. ఆలయ రాజపూజారి ఉదయం శృంగార దర్శనం అనంతరం పవిత్ర మణికోటే నుండి శ్రీకృష్ణుడి జన్మజాతకాన్ని చదివి భక్తులకి వినిపిస్తారన్నమాట. ఇక జన్మాష్టమి మరుసటి రోజు ఉదయం నందోత్సవంగా జరుపుకుంటారు. ఈ నందోత్సవంలో పురోహితుడు నందబాబాగా వ్యవహరిస్తూ భక్తులపై కుంకుమ పువ్వు కలిపిన పెరుగు, మజ్జిగ చల్లుతారు.
0: ఇందాక నువ్వు అన్నావే, మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఎంతో కన్నుల పండుగగా జరుపుకుంటారు అని. మరి యునైటెడ్ కింగ్డంలో, ఉత్తర అమెరికాలో, ఆస్ట్రేలియా, ఫిజీ, అలాగే నేపాల్, బంగ్లాదేశ్, మారిషస్, మలేషియా, రష్యా ఇలాంటి ఎన్నో దేశాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటూనే వస్తున్నారు. అలాగే అక్కడ శ్రీకృష్ణుడిని కూడా అందంగా అలంకరణ చేసి నైవేద్యాలు పెట్టి రథోత్సవాల్ని జరిపి ఆలయాల్లో ప్రార్థనలు, భగవద్గీత పఠనాలతో ఆ రోజంతటినీ కూడా చాలా వైభవంగా జరుపుకుంటూ వస్తున్నారు.
1: మన భారతదేశంలోని ప్రపంచ వ్యాప్తంగా మరి ఎన్నో విషయాలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల గురించి చెప్పుకున్నాం కదా. మరొక్క పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందామే.
0: తప్పకుండా శ్రీదేవి.

0: శ్రీదేవి, చూడు, కృష్ణుడు అనగానే కృష్ణుడు అల్లరి చేస్తాడు, వెన్న దొంగతనం చేస్తాడు, గోపికల్ని ఆట పట్టిస్తూ ఉంటాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కదూ. కానీ కృష్ణుడు చేసే ప్రతి పనిలోనూ, శ్రీకృష్ణుని జీవితంలో జరిగిన ప్రతి ఘట్టంలోనూ మనకి ఒక సందేశం ఉంటుంది. ఎలాంటిది అనుకుంటున్నావు? చూడు, కృష్ణుడు జన్మించింది అర్ధరాత్రే కదా, అంటే చీకటి. అధర్మం అనే చీకటిలో ధర్మం అనే వెలుగు పుట్టిన రాత్రి అది. చీకటి ఎంత ఎక్కువైనా వెలుగు తప్పకుండా వస్తుంది, అవునా? అలాగే అధర్మం ఎంత పెరిగినా ధర్మం చివరికి గెలుస్తుంది అనే సందేశాన్ని అందించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టుకతోనే.
1: అంటే దుష్టశక్తులపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక అంటాం.
0: అంతేగా మరి.
1: మరి బృందావనంలో కృష్ణుడి బాల్యలీలలు అంటే భగవంతునికి మరియు భక్తులకి మధ్య ఉన్న అత్యంత స్వచ్ఛమైన భక్తికి, నిస్వార్థ ప్రేమకు ప్రతీకగా నిలుస్తాయి. చూడు, వెన్న దొంగతనం చేయడం, శ్రీకృష్ణుడు గోపికలను ఆట పట్టించడం, ఇవే మనం చూస్తూ ఉంటాం. అంటే కృష్ణుడు జీవితం ఎంతో సంతోషంగా ఉత్సాహంగా గడిచిందని అనుకుంటాం. గాని దేవకీదేవి అష్టమ సంతానంగా జన్మించినవాడు కంసుడిని వధిస్తాడని తెలిసే కదా కంసుడు దేవకీదేవిని, వసుదేవుణ్ణి చెరసాల్లో బంధించారు. అంటే తన పుట్టుకు ముందు నుంచే ఎన్ని దుష్టశక్తులు తనకు కాచుకొనున్నాయి కదా తన అంతాన్ని చూడ్డానికి. అంటే కృష్ణుడికి అడుగడుగునా గండాలే. ఆ గండాలని, ఆపదలని అవలీలగా ఎదుర్కొని దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ గావించారుగా. అలాగే గోవర్ధనగిరిని చిటికని వేలిపై ఎత్తి గోకులల్లో ఉన్న ప్రజల్ని, గోవుల్ని కాపాడి గోవర్ధనగిరిదారి అయ్యాడా మరి శ్రీకృష్ణుడు. అంటే చూడు, చిన్నప్పటి నుంచే తను ఎన్నో కష్టాల్ని ఎదుర్కొంటూ అలాగా పెరిగి పెద్దయ్యి గీతాచార్యుడయ్యి జగద్గురువు అయ్యాడు కదా. అంటే చూడు, మనం అనుకుంటాం పిల్లల్ని ఎంతో సున్నితంగా జాగ్రత్తగా పెంచాలి, ఇటువంటి కష్టం వాళ్ళకి చేరకూడదని అనుకుంటాం. మరి కృష్ణుడు అన్ని కష్టాల్ని, గండాల్ని దాటుకుంటూ గీతాచార్యుడిగా తన ప్రయాణం ఎలా సాగిందో, పిల్లలకి కృష్ణుని గొప్పతనం తెలియజేయాలి, అలాగే ఎటువంటి ఒడిదుడుకులు, కష్ట నష్టాలు కలిగిన జీవితంలో ప్రతి వాటిని ఎదుర్కొంటూ ముందుకు సాగాలని మాత్రం మనం నేర్పించాలి. ఏమంటావు?
0: బాగా చెప్పావు శ్రీదేవి. నువ్వు ఇందాక అన్నావే రాక్షసులు అని, శ్రీకృష్ణుని మీదకి పూతన మంత్రగతిగా వస్తే

0: సుడిగాలి రాక్షసుడిగా త్రినావర్త వచ్చాడు. అలాగే పాము రూపంలో ఉన్న రాక్షసుడిగా అగాసురుడు వస్తే, కొంగ రూపంలో రాక్షసుడుగా బకాసురుడు వచ్చాడు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమందిని కంసుడు పంపించాడు. కానీ ధర్మం ముందు ఎప్పుడు అధర్మం ఓడిపోతూనే వస్తుంది. కాస్తంత ఓర్పు సహనం మనం పాటించి ధైర్యంగా జీవితంలో వచ్చిన అడ్డంకులను తొలగించుకుంటూ వెళ్తే ఎప్పటికైనా విజయం మనదే.
1: మనలో కూడా ఆ కృష్ణభావాన్ని, ఆ కృష్ణతత్వాన్ని కలిగి ఎప్పుడూ అధర్మాన్ని ఎదుర్కొంటూ ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి.
0: సరిగ్గా చెప్పావు శ్రీదేవి.
1: మరి విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ మానస.

మీరింతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కృష్ణం వందే జగద్గురు ఈ అంశంపై సంభాషణ విన్నారు. సంభాషకులు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి.

ఇంతటితో మహిళావాణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో అఖిల భారత వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: जांच ब्यूरो AAIB ने एयर इंडिया की फुकेत दिल्ली उड़ान से जुड़ी शुरुआती रिपोर्ट जारी कर दी है। दिल्ली आ रही इस उड़ान को रास्ते में टर्बुलेंस का सामना करना पड़ा था, जिसमें कुछ यात्रियों को चोटें आई थीं। रिपोर्ट के अनुसार उड़ान के दोनों क्रू सदस्यों का साइको एक्टिव पदार्थों की जाँच की गई। पायलट इन कमांड का प्रारंभिक नमूना नॉन नेगेटिव पाया गया। रिपोर्ट में कहा गया है कि तकनीकी और अन्य पहलुओं पर विस्तृत जाँच चल रही है। एयर इंडिया ने जांच में पूरा सहयोग देने की बात कही है। एयरलाइन ने कहा कि यात्रियों की सुरक्षा उसकी सर्वोच्च प्राथमिकता है। नियमों के किसी भी उल्लंघन के प्रति जीरो टॉलरेंस की नीति अपनाई जाती है और जरूरत पड़ने पर उचित कार्रवाई भी की जाती है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक आज दोपहर में तेजी के साथ कारोबार कर रहे थे। अंतिम समाचार मिलने तक सेंसेक्स 526 अंक के उछाल से 76,680, जबकि नेशनल स्टॉक एक्सचेंज का निफ्टी 64 अंक बढ़कर 23,938 पर कारोबार कर रहा था। और अब अंत में मुख्य समाचार एक बार फिर। देश के पहले पृथ्वी अवलोकन उपग्रह का सफल प्रक्षेपण। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, ये सफलता भारत के अंतरिक्ष क्षेत्र की बढ़ती क्षमताओं को दर्शाती है। न्याय व्यवस्था और विवाद समाधान से जुड़े मुद्दों पर चर्चा के लिए ब्रिक्स मुख्य न्यायाधीशों का मंच नई दिल्ली में शुरू। सरकार नेपाल में लापता व्यक्तियों के निकटतम परिजनों के लिए DNA प्रोफाइलिंग सेवाएं उपलब्ध कराएगी। बाढ़ से मरने वालों की संख्या 1,282 हुई। श्री कृष्ण जन्माष्टमी आज देश भर में श्रद्धा और उल्लास के साथ मनाई जा रही है। मध्य प्रदेश में कल तक मूसलाधार बारिश का अनुमान। और चाइना ओपन बैडमिंटन में भारतीय जोड़ी सात्विक साईराज रंकी रेड्डी और चिराग शेट्टी का मुकाबला आज शाम क्वार्टर फाइनल में डेनमार्क की जोड़ी से होगा। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం. వాల్తేరు తుఫాను హెచ్చరికల కేంద్రం వారు ఈ మధ్యాహ్నం 12:57 అందించిన సమాచారం ప్రకారం విశాఖపట్నం మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణం సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉండి వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉండవచ్చని తెలియజేస్తున్నారు. ఇక ఉష్ణోగ్రతల వివరాలు. వాల్తేరులో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.7 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీ సెల్సియస్, వర్షపాతం 0.1 మిల్లీమీటర్గా నమోదైంది. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్, వర్షపాతం 0.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఆంధ్ర కోస్తా యానాం తీర ప్రాంతాల్లో చేపలు పట్టేవారికి రాగల 5 రోజుల్లో ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదని తెలియజేస్తున్నారు. అలాగే ఆంధ్రేతర తీర ప్రాంతాల వారికి కూడా రాగల 5 రోజుల్లో ప్రత్యేక వాతావరణ సూచన ఏమీ లేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ వెంపటాపు మల్లేశ్వరరావు గారి సాక్సోఫోన్ వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు. ముందుగా కళ్యాణ వసంతం రాగం రూపకతాళంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన నాదలోలుడై పల్లవితో.

మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ వెంపటాపు మల్లేశ్వరరావు గారి సాక్సోఫోన్ విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు. కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:02 దాటి 31 సెకండ్లు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రభాత ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈరోజు సాయంత్రం 4:58 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై మా రెండో ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ విశాలాక్షి పుడిపిద్ది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్లు అనగా 920 కిలోహెర్ట్జ్ మీడియం వేపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నిలయంలో సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువజనుల కార్యక్రమం

యువవాణి యువజనుల కార్యక్రమానికి యువ శ్రోతలకు స్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమంలో మనం ఏం మాట్లాడుకుందాం అనే ముందు, రేపు శనివారం అంటే దాదాపుగా వీకెండ్కి వచ్చేసాం. వీకెండ్ అనగానే మనకి చాలా విషయాలు గుర్తొస్తాయి. గుర్తొచ్చే విషయాల్లో సాధారణంగా ముందుండేది సినిమా. మరి నేటి సమాజంలో సినిమా ఏ విధంగా ఒక మనిషి జీవితాన్ని ప్రతిబింబిస్తుంది అని మాట్లాడుకుందామని అనిపిస్తుంది. ముఖ్యంగా యువత జీవితంపై సినిమా ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఇవాళ ఇవ్వని యువజనుల కార్యక్రమంలో నేను మీతో నా అభిప్రాయాలను పంచుకుంటాను. మరి నేటి సమాజంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి. అయితే ఎన్నో మాధ్యమాలు అంటున్నారు, అత్యంత అంటే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించదు. కానీ ఎన్నో మాధ్యమాలు ప్రజాదరణ పొందిన ఉన్నప్పటికీ కూడా, అంటే మనం సోషల్ మీడియా కానివ్వండి, ఇంకా వేరే కొన్ని ఛానల్స్ కానివ్వండి, రకరకాలు కానీ, సినిమా ప్రభావం అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమందికి సినిమా అనేది కాలక్షేపం, మరి కొంతమందికి అది ఒక వినోదం, కొంతమంది అంతకు మించి. అయితే యువత ఈ సినిమా నుంచి ఏం గ్రహించాలి, ఏం గ్రహిస్తున్నారు, మరి ఎలాంటి విషయాలు చూస్తే బాగుంటుంది, ఎలాంటి విషయాలు విడనాడితే బాగుంటుంది, అంటే నేను టోటల్గా ఏం చెప్పాలనుకున్నా అంటే సినిమాపై, అంటే సినిమా యువతపై ఎటువంటి ప్రభావాన్ని చూపెడుతున్నాయో ఇవాళ యువని యువజనుల కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. ముందుగా ఒక పాట. ఏ చిత్రం నుంచి ఇందాం? నేనింతే చిత్రం నుంచి చక్రి పడిన పాట ఇది. భాస్కర్ భట్ల గీత రచన, సంగీతం సమకూర్చిన వారు కూడా చక్రినే.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. మనం యువతపై సినిమాల ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నాం. యూత్ ఆలోచనలు, ప్రవర్తన, జీవనశైలి సినిమాలు ఎంతో ప్రభావం చూపుతున్నాయని మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సినిమాల ద్వారా యూత్ ఒక రెండు రకాల ప్రభావాలకు గురవుతుంటారు. ప్రభావం అనగానే వాటి ఇంపాక్ట్ అన్నమాట. అది మంచి మంచి అనేది ఒకటైతే చెడు, అంటే మనం దీన్నే మనం మాట్లాడుకోవాల్సి వస్తే సానుకూలమైన ప్రభావం కలిగేది కొన్ని సినిమాలను కొంతమందికి యువత కలుగుతుంది, ప్రతికూల అంటే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది కొంతమందికి కలుగుతుంది. అంటే మన యువత ఆలోచనలపై సానుకూలత కలిగించే సినిమాల గురించి మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు సానుకూలత అంటే ఏంటి, పాజిటివ్ వైబ్రేషన్ అనమాట. అంటే పాజిటివ్ అంశాలు, అంటే ఈ సినిమా చూడంగానే యువతలో కొంత ఇన్స్పిరేషన్ కలగవచ్చు, లేకపోతే ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, ఈ సినిమా ద్వారా మనం ఈ మెసేజ్ గ్రహించాం, అంటే సమాజానికి ఇది చేయాలి అలా చేయాలని. అంటే నేను ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సపోజు ఏదైనా విజయగాథలు కలిగిన సినిమాలను చూస్తే, అంటే విజయగాథలు అంటే కష్టాలను ఎదుర్కొని పాత్రలు ఉన్న ఆ సినిమాలు యువత చూసినప్పుడు వారిలో ఒక ధైర్యం అంటే ధైర్యం వస్తుంది. అంటే మనం ఏదైనా చేయగలము, ఎంతైనా చేయగలం, అంటే అది స్ఫూర్తి అనేది కలుగుతుంది అన్నమాట. ఇకపోతే పేదరికం కానీ, వివక్షత కానీ, అవినీతి కానీ, పర్యావరణం వంటి సమస్యలు గల చిత్రాలు యువతలో చైతన్యాన్ని కలిగిస్తాయి. అంటే సమాజం పట్ల అవగాహన కలిగిస్తాయి, పేదరికాన్ని ఎదుర్కోవడానికి ఏమేమి చేయాలి, అంటే ఒక ఆఫీసర్గా అయితే ఏం చేయాలి, ఒకవేళ పర్యావరణకు సంబంధించిన విషయాలు వస్తే తానే ఆ పరిస్థితులు ఉంటే ఏం చేయగలను, అందులో ఉన్న పాత్ర ఏం చేసింది, ఇలాంటివి ఒక రకమైన ఇన్స్పిరేషన్ని కలిగిస్తాయి. అంటే సమాజం పట్ల అవగాహన కలిగిస్తాయి అన్నమాట. అదేవిధంగా మంచి సందేశాలు యువతలో క్రమశిక్షణ నేర్పిస్తాయి, బాధ్యత నేర్పిస్తాయి. అంటే ముఖ్యంగా ఇవాళ యువతకు కావాల్సిన నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించడానికి, వ్యక్తిత్వ వికాసానికి కూడా మంచి సందేశాత్మక చిత్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇంకపోతే కొంతమందికి చరిత్ర పట్ల మంచి అవగాహన ఉంటుంది, అదేవిధంగా వాళ్ళు చరిత్రకు సంబంధించిన సినిమాలు చూడాలనుకుంటారు. కొంతమంది వ్యక్తుల జీవిత విషయాలు, అంటే జీవిత చరిత్రకు సంబంధించి చూడాలంటారు. మరికొంతమంది విజ్ఞాన విషయాలు, అంటే ఇలాంటి చరిత్ర కానీ జీవిత చరిత్ర

కానీ విజ్ఞాన సంబంధిత విషయాలకు సంబంధించిన చూసినప్పుడు ఒక యవనంలో ఉన్న ఒక యువతికి తను కూడా ఒక విజ్ఞాన సంబంధమైన అంటే ఒక అంతరిక్ష పరిశోధన చేయాలనో రోబో సృష్టించాలనో ఇలాంటి కలగడం సహజంగా అంటే ఇవన్నీ కూడా సినిమాలు చూడటం వలన యువతలో కలిగే స్పందనలు అన్నమాట. అయితే మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఒక చిత్రగీతం విందాం. రేసు గురించి చిత్రం నుంచి సింహ దివ్య గంగ పాడిన పాట. గీత రచన వరికుప్పల యాదగిరి, సంగీతం తమన్.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. ప్రతి విషయానికి మంచి ఉన్నట్లే కొంత చెడు కూడా ఉండే అవకాశం ఉంది. అంటే మంచి చెడ్డలు అనేవి ఒక కాయనికి గల బొమ్మ బొరుసు లాంటివి అన్నమాట. మరి ఇంతవరకు మనం సినిమాలు వలన యువతకు కలిగే పాజిటివ్ మైండ్ సెట్ని అంటే డెవలప్ చేసుకుంటే వచ్చే ఉపయోగాల గురించి మాట్లాడుకున్నాం. మరికొంతమందికి సినిమాలు నెగిటివ్ భావజాలాన్ని కలగజేస్తూ ఉన్నాయి. ఇవాళ ఇటీవల ద్వారా ఈ ద్వారా ఇంకా బాగా పెరిగిందని చెప్పుకోవాలి. సినిమాల్లో కొన్ని కనిపించే కొన్ని ప్రవర్తనలు యువత అనుకరించడం వలన, అంటే ముఖ్యంగా అందులో ఉన్న ఒక పాత్ర బైక్ను స్పీడ్గా పవనించడం, లేకపోతే అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం, అంటే కొండల మీద నుంచి అంటే సాహస చేయటం వల్ల, అదేవిధంగా డ్రెస్సింగ్ స్టైల్ కానీ హెయిర్ స్టైల్ కానీ ఇలా ఇంప్రెస్ చేయడం అనేది నిజ జీవితంలో సరైన పద్ధతి కాదని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఉన్న 2 గంటలు కానీ, గంటన్నర 2 గంటలు కానీ అలా చేసే ఆ పాత్ర ఉంటుంది. అది నిజ జీవితంలో చాలామంది దాన్ని అనుకరిస్తూ కొంతమందిని ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ముఖ్యంగా విలన్ పాత్రని అనుసరించే వాళ్ళు కూడా ఇవాళ రోజులు ఉండి ఆ విలన్ యాటిట్యూడ్ని బయట చూపించడానికి ప్రయత్నం చేసే వాళ్ళని కూడా మనం ఇటీవల కాలంలో చూస్తున్నాం. అలాగే సినిమాలు చూస్తూ వినోదానికి అత్యధిక సమయం కేటాయిస్తే అనుకున్న సమయానికి మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటున్నాం, అవి పూర్తి కాకపోవచ్చు. అదేవిధంగా చదువులో కూడా వెనకపడిపోయే ప్రమాదం ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు సినిమా జీవితాన్ని వాస్తవ జీవితంతో పోల్చడం వల్ల కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవకాశం ఉంది, గందరగోళం కూడా ఉంటుంది. సినిమాలు అనేవి ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం సృష్టించిన ఒక మాధ్యమం అని మనం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి అది ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే చూసుకోవాలి. అంటే మన అవగాహన పరిధి దాటి మనల్ని బలహీనపరిచే విషయాలు ఉన్న సినిమాలు వంటి వాటిని చూడకపోవడమే మంచిది అని నేను అంటాను. ఇప్పుడు మనం ఈ మన అవగాహన దాటి, అంటే మనల్ని ఒక మరమనిషిలా చేసే చిత్రాలను మనం చూడకపోవడం మంచిదని అంటున్నాను. కాబట్టి రోబో చిత్రం నుంచి శుద్ధాల అశోక్ తేజ రాసిన పాట, ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీనివాసరావు పాడిన పాట శ్రీనివాస్ డి.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. యువతపై సినిమాల ప్రభావం గురించి మాట్లాడుకుంటున్నాం. సినిమా ఒక శక్తివంతమైన సాధనం. మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు మనకి మంచి మిత్రుల వంటివి. వినోదాన్ని అందించి సామాజిక సమస్యలపై అవగాహన కలిగించి మనల్ని కార్యోన్ముఖులను చేస్తాయి. అంటే మరింత కష్టపడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒక సంస్కృతి నిలబడాలన్నా, ఒక సంప్రదాయం ఎదగాలన్నా మెచ్యూరిటీ కలిగిన మన యూత్ చేతుల్లోనే ఉంటుంది. అందుకే నేనంటాను, సినిమా అనేది కేవలం వినోదం కోసం మాత్రం కాదు, అది సమాజానికి సందేశం ఇవ్వాలి, అవగాహన కల్పించడానికి, స్ఫూర్తిని పంచడానికి ఉపయోగపడాలి అని. చివరికి ఒక మాట, యువత దృష్టిలో మంచి సినిమా అంటే యువతకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని, విలువలను అందివ్వాలి. మరి ఇవాళ యువవాణి యువజనుల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తున్నాను. చివరిగా ఆటా చెట్టు నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన గీతాన్ని విందాం. పాడినవారు శంకర్ మహదేవన్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 5:30 సంధ్యారాగాలు వింటారు. ముందుగా తొలి ప్రేమచ్యత నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ గీతం. సంగీత సమకూర్చిన వారు దేవ, పాడినవారు కృష్ణరాజ్.

తర్వాత గణేష్ చిత్ర నుంచి సుజాత మోహన్ హరిహరన్ పాడిన పాట విందాం. గీతరచన వేటూరు సుందర్రాముది, సంగీతం మణిశర్మ.

మా పదం మీ భావంలో గోపాలకృష్ణుడు పదం మీద మరొక కవిత. గోపాలకృష్ణుడంటే గోవుల గోపన్న, మరి చిన్ని కృష్ణుడు లోకానికి వెలుగు. చేత వెన్న ముద్ద చెంగళ్ళ పూదండ, బంగారు ముడతాడు పట్టుదట్టి. చిన్ని కృష్ణ నీవు ఎక్కడ ఉన్నావయ్యా? ఈరోజు నీ పుట్టినరోజు కనుక నీవు బృందావనిలో గోపికలతో కోలాటమునడము ఉన్నావని నేను తలుచుతున్నానయ్యా అంటూ దయ్యపు హేమలత ఉషా టోనీ విశాఖపట్నం నుంచి పంపించారు దైవపు గోపాలరావు. అండ్ తర్వాత కవితను కూడా చదివేద్దాం. చెరసాలలో బుట్టి చెర నుండి కాపాడే తల్లిదండ్రులపు తనయుడయ్యి, రేపల్ల బాలుడై గోపాలురు తోడ నాట పాటలతోడ నందమిండెను, పసితనునందే పరలను సంహార చేసి జగతికి మెదిరిను తల్లి యశోదకు తన్మయత్వమునంది బ్రహ్మాండము చూపిన వాయులోన, నిర్మల హృదయమైన జయ కర్మలెల్లా బోధనము చేసే కృష్ణనీయ రాధమున ఫలము, ముఖ్యము కాదనే పనియే గొప్పదనుచు గీతను బోధించే ధరణికంతా అంటూ జనార్దన్ రావు గారు ఆముదాల వలస నుంచి పంపించారు. మరి ఇప్పుడు మీకోసం ముకుంద చిత్రం నుండి చిత్రగారు పాడిన పాట

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ 60 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియచేస్తున్నారు. విభాగాలు ప్రొడక్షన్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ తదితర విభాగాలు ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 1వ తేదీ నాటికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలుగా ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. జీతం నెలకు 25,000 రూపాయల నుంచి 1,05,000 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అనంతరం స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://www.cpcl.co.in. దరఖాస్తు రుసుము జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తునకు చివరి తేదీ 2026 సెప్టెంబర్ 11వ తేదీ. మరొక ప్రకటన. భారత ప్రభుత్వ సంస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ సోషల్ వర్కర్ అప్పర్ డివిజన్, లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు కోరుతోంది. అభ్యర్థులు చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. సోషల్ వర్కర్ 1, అప్పర్ డివిజన్ క్లర్క్ 2, లోయర్ డివిజన్ క్లర్క్ 3 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 6. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. జీతం నెలకు సోషల్ వర్కర్కు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయలు, అప్పర్ డివిజన్ క్లర్క్కు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయల వరకు, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్కు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి. సోషల్ వర్కర్కు 30 సంవత్సరాలు మించకూడదు. అప్పర్ డివిజన్ లోయర్ డివిజన్ క్లర్క్కు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎంపిక విధానం షార్ట్ లిస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు చివరి తేదీ. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 60 రోజుల్లోగా ఆఫ్లైన్ దరఖాస్తులను ది డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ సిద్ధ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ జిఎస్టీ రోడ్, చెన్నై. ప్రకటన వెలువడిన తేదీ 2026 జూలై 11వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
0: ఇంతటితో ఉద్యోగ వార్తలు సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కరెంట్ చిత్రం నుండి నేహాభాసన్ పాడిన పాట వింటారు.

వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అందజేసిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.9 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీ సెల్సియస్. గాల్లో తేమ 83%. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 26.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాల్లో తేమ 76%. వర్షపాతం చెదురుమదురుగా నమోదైంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం, దాని పరిసర ప్రాంతాల ఆకాశం సాధారణంగా మబ్బులతో కూడుకుని ఉండి 1-2 ప్రాంతాల్లో వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లు పడే అవకాశం ప్రముఖంగా కనిపిస్తూ ఉంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం, దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు, అదేవిధంగా ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు, అంటే ఈ నెల 8వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:04 దాటి 39 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారాలు ఉంటారు. ఢిల్లీ కేంద్రం చిరిలే.

దిస్ ఈజ్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై అభిషేక్ ముఖోపాధ్యాయ్. Prime Minister Narendra Modi has commended the successful launch of GSLV F-17 carrying EOS-05, India's first ever imaging satellite from

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలందరికీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార విశిష్టత, ఆయన బోధనల గొప్పతనాన్ని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి మార్గదర్శకంగా నిలిచే భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడని కొనియాడారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చేసిన బోధనలు నేటికీ సమాజానికి, ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీకృష్ణుడి అవతారం మానవాళికి ధర్మం, కర్తవ్యం, సత్యం, న్యాయం, భక్తి, జ్ఞానం వంటి విలువలను బోధించిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ బి అశోక్తో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు పర్యటించారు. కంచిలి మండలంలో 1,31 లక్షల రూపాయలతో నిర్మించిన 2 రహదారులను ప్రారంభించి, ఇచ్చాపురంలో 2,29 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలో సుమారు 6 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ అండర్ బ్రిడ్జ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పూర్తి స్థాయి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో క్రీడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలకి రోడ్లు వేశాం. ఇచ్చాపురంలో ఒక బ్రహ్మాండమైన 3 కోర్ట్స్తో ఉన్నటువంటి బ్యాడ్మింటన్ కోర్టు, ఒక జిమ్ ఫెసిలిటీ, ఒక అథ్లెటిక్ ట్రాక్, అలాగే చుట్టూ మనం ఒక వాకింగ్ ట్రాక్, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పద్ధతిలో దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. యువత ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం అనుకున్నటువంటి అభివృద్ధి మనం సాధించగలం. అందుకనే స్పోర్ట్స్ మనం అందరం కూడా ఎంకరేజ్ చేయాలి. ప్రభుత్వాలు చేయాలి, సమాజం చేయాలి, తల్లిదండ్రులు చేయాలి, స్కూల్లో చేయాలి, కేంద్ర సంస్థలు అనేకవి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎన్నో నిధులు కూడా మనం తీసుకొని వస్తున్నాం. అయితే ప్రధానమైన ఎజెండా మన శ్రీకాకుళం జిల్లాకి ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు మనం తీసుకొని రావాలి.
0: ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 173 మందిని రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వీరికి అవార్డులు ప్రదానం చేయనుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిని సత్కరిస్తారు. పాఠశాల విద్యలో 79 మంది, ఇంటర్ విద్యలో 24 మంది, సాంకేతిక విద్యలో 14 మంది, ఉన్నత విద్యలో 56 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ప్రశంసాపత్రంతో పాటు 20,000 రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. యువత వినూత్న ఆలోచనలు, ప్రతిభకు వేదిక కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 కార్యక్రమం ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆంధ్రప్రదేశ్ సంచాలకులు కె. వెంకట్ ఉజ్వల్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని పీఐబీ కార్యాలయంలో ఈరోజు పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రూపొందించిన ఈ కార్యక్రమంలో 15 నుంచి 29 సంవత్సరాలలోపు యువతీ యువకులను భాగస్వామ్యం చేస్తున్నామని స్పష్టం చేశారు. జానపద గీతం, నృత్యం, ఉపన్యాసం, పెయింటింగ్, కవిత్వం వంటి అంశాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలను నిర్వహించి జాతీయ స్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ విజేత బృందాలు వారి ఆవిష్కరణల ప్రతిపాదిత నివేదికలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందజేసే అద్భుత అవకాశం కల్పించనున్నామని ఆయన వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. ఈరోజే ప్రతిపాదనలను పంపాల్సిందిగా కార్పొరేషన్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి 11వ తేదీ వరకు 7 రోజుల పాటు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఈ నెల 12వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ల నుంచి వచ్చే తుది ప్రతిపాదన

0: లను పురపాలక శాఖ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. 13వ తేదీన డీలిమిటేషన్ వార్డులను ప్రకటిస్తారు. 14వ తేదీన ఏపీ గెజిట్లో వార్డుల డీలిమిటేషన్ ప్రకటన రానుంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా వార్డుల నిర్ణయం జరగనుంది. ఈ మేరకు జీవీఎంసీ విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి, కడప, ఏలూరు, అనంతపూర్, ఒంగోలు, చిత్తూరు, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఆరోగ్యవంతమైన తరానికి బలమైన పునాది కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం పోషన్ 2.0 పోషన్ అభియాన్ విశేష ఫలితాలనిస్తోంది. పిల్లలు, గర్భిణీలు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పోషన్ అభియాన్ పట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1484 అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలతో పాటు 62,909 మంది లబ్ధి పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అందుతున్న నాణ్యమైన ఆహారం కారణంగా ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చానని అమలాపురం మున్సిపల్ కాలనీకి చెందిన బి దివ్య తెలియజేస్తూ,
1: అంగన్వాడీలో ప్రతి ఒక్క సరుకులు తీసుకుంటాను. 3 కేజీల రైస్, 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చిక్కీ, రాగి పిండి, గుడ్లు, 5 లీటర్లు పాలు ఇస్తారు. ఇవి నేను ఇంటికాడ ఉపయోగించుకుంటాను. మా బాబు కూడా పెడతాను. ఇవన్నీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, బాలింద్రాలకు ఉన్న వరకు ప్రతి ఒక్క సరుకులు కరెక్ట్గా ఇస్తారు, కరెక్ట్గా తీసుకుంటాను. పిల్లలకి బాగా ఫుడ్ పెడతారు, బాగా ఆడిపిస్తారు, బాగా యాక్టివిటీస్ చేపించడంలో బాగా చెప్తారు. ఇవన్నీ కరెక్ట్గా చేస్తారు. తీసుకోవడం వల్ల నాకు హెల్త్ బాగుంది. నార్మల్ డెలివరీ అయినాయి.
0: ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపు ఆవరణలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఆంధ్రప్రదేశ్ మరియానామలో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్త ఆంధ్రప్రదేశ్ యానాం మరియు దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచితంగా ఈ వ్రతాలను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 1,700 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు చెందిన 1,233 మంది చెంచు గిరిజన భక్తులకు ప్రత్యేక అవకాశం కల్పించారు. వ్రతం అనంతరం భక్తులకు శ్రీశైల స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. పూలు, గాజులు, కంకణాలు, తులసి మొక్క, శ్రీశైల ప్రభ మాసపత్రిక, ప్రసాదాలు, అమ్మవారి శేషవస్త్రాలను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను రేపు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించనున్నామని డీఈఓ ఎన్ ప్రేమకుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో 80 మంది ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందజేస్తున్నట్టు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా విద్యా బోధనలో విశిష్ట సేవలందించిన 100 మంది ఉపాధ్యాయులను జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ఎంపిక చేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమ నుండి ఉత్తరాంధ్ర వరకు ఆర్థిక, సామాజిక పరంగా ఆంధ్రప్రదేశ్ను అగ్రభాగాన నిలిపేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. అమరావతిలోని ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టుల పనులను అత్యంత వేగవంతంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచ మానవాళికి జగద్గురువు శ్రీకృష్ణుడని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజనకు పురపాలక శాఖ డైరెక్టర్ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులు 2026 జాబితాను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. దేశేన లబ్ధః ప్రథమః ఉపభూ సమకాలిక భూ అవలోకన ఉపగ్రహః సఫల

0: నివసంతః సాక్షాత్ రక్త సంబంధినః పరిజనాః నిర్దిష్టేషు కేంద్రేషు స్వకీయాన్ జైవిక ప్రారూపాన్ సమర్ప్య డిఎన్ఏ ప్రొఫైల్ నిర్మాణం కారయితుం శక్నువంతి. నేపాల ఆరక్షిదళస్య పరామర్శానుసారం నిరుద్దిష్ట జనానాం ప్రత్యభిజ్ఞానార్థం నేపాల ప్రశాసన నిర్దిష్ట తాంత్రిక మాపదండాననుసృత్య ఆటోసోమల్ ఎస్టీఆర్ డిఎన్ఏ పరీక్షణం విధాస్యతే. అస్మిన్ సందర్భే సహాయతాయై నేపాల పక్షతః 9841161095 ఇతి సహాయతా దూరవాణి సంఖ్యా అపి ప్రసారితా వర్తతే. నేపాల తిబ్బత సీమవర్తి క్షేత్రేషు సంజాతేన ప్రళయంకరేణ ఆకస్మిక జలాప్లావేన మృతానాం సంఖ్యా సంప్రతి 82% యావత్ సముపగతా. నేపాల ఆరక్షిదళేన ప్రదత్తానుసారం సర్వాధిక ప్రాణహానిః చితవన్ మండలే పంజీకృతా, యత్ర 61300 జనాః మృతాః. తదను పూర్వ నవలపరాసి మండలే 18200 జనాః మృతాః. కాఠమాండు స్థితేషు చికిత్సాలయేషు ఉపచార నిరతౌ ప్రాణత్యాగం కృతవంతౌ. అత్రాంతరే భారత సర్వకారేణ జలౌఘ ప్రభావితేషు క్షేత్రేషు ప్రచలత్సు రక్షణకార్యేషు సహాయతాయై సహాయతా సామగ్రిమాదాయ అపరం విమానద్వయం నేపాలం ప్రతి ప్రేషితం. భగవతః శ్రీకృష్ణస్య జన్మోత్సవోపలక్ష్యే జన్మాష్టమీ పర్వ అద్య సంపూర్ణే దేశే ధార్మికోల్లాసిన ఆచర్యతే. అత్రావసరె భక్తాః ఉపవాసం కుర్వంతి, అనుష్ఠానం విదధతి, మందిరేషు చ గచ్చంతి. కృష్ణేన సంబద్ధాని మధురాణి అన్యాని ఖాద్యాని చ నిర్మీయ భగవతే కృష్ణాయ సమర్పయంతి. భక్తిగీతాని సంకీర్తనాని చ ఆదినాదారభ్య ప్రాయః రాత్రి పర్యంతం చ గాయంతి. అత్రావసరే రాష్ట్రపతి పదాసీన ద్రౌపదీ ముర్ముః, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ జన్మాష్టమీ పర్వణః శుభాశయాః ప్రేషితవంతౌ. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముః, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్యః, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ జన్మాష్టమీ పర్వణి శుభాశయాః ప్రేషితవంతః. సామాజికాంతర్జాలీయ పటలే రాష్ట్రపతి ముర్ముః అవదతి యత్ భగవతః శ్రీకృష్ణస్య జీవనకథాః సందేశాశ్చ భారతీయ సంస్కృతౌ దర్శనశాస్త్రే చ ప్రాణశక్తిం ప్రసారయంతి. సా సర్వేభ్యః భగవతః శ్రీకృష్ణస్య ఆదర్శాన్ స్వీకృత్య సర్వసమావేశకం వికసిత భారతం నిర్మాతుం నిరంతరం కార్యం కర్తుం ఆగ్రహం అకరోత్. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ వర్యః అవదతి యత్ భగవతః శ్రీకృష్ణస్య సందేశాః సత్యస్య ధర్మస్య కర్తవ్యస్య సద్గుణస్య చ మార్గేణ గంతుం మానవతాయై ప్రేరయంతి. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ఉక్తం యత్ భగవతః శ్రీకృష్ణస్య దివ్య సందేశేషు నిస్వార్థసేవా భావస్య గహన ప్రేరణా నిహితా అస్తి. IMD ఇతి భారత ఋతు విభాగేన మధ్యప్రదేశే శ్వః యావత్ ప్రచండ వృష్ట్యై నారంగవర్ణీయా పూర్వ సంచేతనా ప్రదత్తా అస్తి. హర్యాణాయాం చండీగఢే, హిమాచల ప్రదేశే, ఉత్తరాఖండే, పశ్చిమి ఉత్తరప్రదేశే, బిహారే, ఝార్ఖండే, దేశస్య పూర్వోత్తర భాగేషు చ అద్య ప్రచండ వృష్టిః భవితుమర్హతి. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: సాయం సమరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో డోలు లైవ్ విన్యాసం, ఆ తర్వాత ఫిట్నెస్ మంత్ర, ఇంకా వికాసం వింటారు. ముందుగా శ్రీ పెద్దాడ ప్రసాద్ డోలు లైవ్ విన్యాసం వినండి. తిస్రా చెంపేతాళం.

0: మీరింతవరకు శ్రీ పెద్దాడ ప్రసాద్ డోలు వాద్య లైవ్ న్యాసం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం వింటున్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

సైన్స్ సమీరులు మనం తర్వాత వినబోతున్నాం. ఫిట్నెస్ మంత్రం. ఫిట్నెస్ మంత్రాలు ప్రతిరోజు మన శరీరానికి కావలసిన ఎక్సర్సైజులు ఇంకా ఆహారం తదితర వివరాలు మాట్లాడుకుంటున్నాం. కొన్ని చిట్కాలు కూడా మనం చర్చించుకుంటున్నాం. అంటే చర్చించుకుంటున్నాం అంటే కంటే కూడా చెప్పుకుంటున్నాం అంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి వాళ్ళ ఇంట్లో పోపులు పెట్టుంటుంది. ఎన్నో రకాల దినుసులు ఉంటాయి. చాలామందికి వాటి ప్రయోజనాలు కూడా తెలుసు. అందుకే ఆహారంలో పసుపు, వాటితో పాటు లవంగాలు, మిరియాలు, ఇంకా దాల్చిన చెక్క రకరకాల అవసరాన్ని బట్టి వాడుతుంటారు. మరి అలాగే వీటిలో కొన్ని ఇష్టమైనవి ఉంటాయి. మరి ఇవాళ ఫిట్నెస్ మంత్రాలు నేను ఒక మనకు బాగా తెలిసిందే లవంగం. ఈ లవంగాల వలన కలిగే ప్రయోజనాల గురించి నేను మాట్లాడతాను. ఒక గ్లాస్ నీటిలో 4-5 లవంగాలు రాత్రి అంతా నానబెట్టి ఉదయాన్నే తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇవాళ ఫిట్నెస్ మంత్రాలు మీకు తెలియజేస్తా. జీర్ణాశయంలో జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. ఏది రాత్రి అంతా నానబెట్టిన లవంగాలు నీరు తాగడం వల్ల, ఇది ఎప్పుడు తాగాలి, పొద్దున పూట తిన్న ఆహారం వేగంగా జీర్ణం అవ్వడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందంటే అజీర్తి, కడుపు బురం, మలబద్ధకం లాంటి సమస్యలు ఈ లవంగాలు తగ్గిస్తాయన్నమాట. జీవక్రియల వేగం పెరుగుతుంది కాబట్టి శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వులు కరిగి బరువు తగ్గడానికి లవంగాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందన్నమాట, ఇది రాత్రి నానబెట్టిన నీళ్ళు పొద్దున్నే తాగడం వల్ల. ఇక లవంగాల్లో యూజినాల్ సమ్మేళనాలు ఉండటం వల్ల ఇవి కండరాల వాపు, చాలామంది కండరాల వాపు ఉంటుంది, అదేవిధంగా కీళ్ళ నొప్పులు ఉంటాయి, ఎముకల సమస్యలు ఉన్న వాళ్ళు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. తరచూ నాలుకపోత గులయ్యే వాళ్ళు కానీ, దంత సమస్యలు కానీ, నోటి వాసన వచ్చే వాళ్ళు కానీ ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు ఒక లవంగాన్ని నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే వీటి నుంచి ఉపశమనం పొందడం కాకుండా ఈ రోగాలకి ఉన్న మూలాలను తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరంలో చెడే అంటే శరీరంలో విష పదార్థాలు చేరుతూ ఉంటాయి. మనం ఏదో రకమైన ఆహారం తినడం వల్ల, సరిగ్గా నీళ్ళు తాగకపోవడం వల్ల కానీ, లేకపోతే బాడీ తత్వాన్ని గట్టి కానీ కొన్ని విష పదార్థాలు చేరుతాయి. ఈ లవంగాల వినియోగం వలన ఆ విష పదార్థాలు బయటికి పోతాయి. అంటే కాలింపై ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. ఇంకా శరీరంలోని ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటాయి. మధుమేహం వచ్చే సమస్యలు కూడా చాలా తగ్గుముఖం పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంకా లవంగాల్లోని యాంటీ ఆక్సిడెంట్ మొటిమల బాధను కూడా తగ్గిస్తూ ఉంటాయి. ముడతలు, మంచలు తగ్గి ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. ఇన్ని లాభాలున్న లవంగాల్ని మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాం ఇవాళ ఫిట్నెస్ మంత్ర ద్వారా. ఇప్పుడు ఒకే ఒక్కడి చేతి నుంచి ఏఆర్ రెహమాన్ సంగీత శబ్దంలో శంకర్ మహాదేవన్, కవితా కృష్ణమూర్తి పాడిన పాట విందాం.

0: సైన్స్ మీరు వింటున్నారు. ఇప్పుడు వికాసం సముద్రమంథన్ పథకం గురించి వివరాలతో సిద్ధంగా ఉన్నారు శ్రీమతి జి నందినిదేవి గారు. ఆ వివరాలు విందామా?
1: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం సముద్రమంథన్ పథకం గురించి తెలుసుకుందాం. సముద్రమంథన్, దీనినే అధికారికంగా నేషనల్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ అని పిలుస్తారు. సముద్రమంథన్ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం సముద్ర గర్భంలో దాగి ఉన్న చమురు, సహజ వాయువుల నిల్వలను కనుగొనడం, అలాగే దేశీయ ఇంధన భద్రతను పెంచి విదేశీ దిగుమతుల భారాన్ని తగ్గించడం. సముద్రంలోని అత్యంత లోతైన ప్రాంతాలలో తవ్వకాలను చేపడతారు. అసలు సముద్రమంథన్ పేరు వెనక కారణం, భారతీయ పురాణాల్లో సముద్రాన్ని మదించి విలువైన సంపదను వెలికితీసిన కథను ఆధారంగా చేసుకుని పెట్టిన పేరు. అంటే పురాణాలలో సముద్రమంథన్ ద్వారా అమృతాన్ని వెలికితీసినట్లుగానే ఆధునిక కాలంలో సముద్ర గర్భం

0: నుండి దేశ భవిష్యత్తుకు అవసరమైన చమురు, గ్యాస్ వంటి ఇంధనాన్ని వెలికితీయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుకు సముద్ర మంథన్ అని పేరు పెట్టారు. సముద్రంలో దాగి ఉన్న చమురు, సహజ వాయువు నిల్వలను గుర్తించడం అంత సులువైన పని కాదు. దీనికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకమైన డ్రిల్లింగ్ పరికరాలు, శాస్త్రీయ పరిశోధన, భారీ పెట్టుబడులు చాలా అవసరం. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతాల్లో తవ్వకాలు జరపడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అలాగే ఇది చాలా ప్రమాదకరమైనది కూడా. అందుకే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కారణం. సముద్ర మంథన్ పథకం ద్వారా చమురు కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా దిగుమతుల భారాన్ని తగ్గించడం, అలాగే సముద్ర తీర ప్రాంతాల్లో ఉమ్మడి ఆఫ్షోర్ ఉత్పత్తి, అలాగే రవాణా మరియు చమురు గ్యాస్ సేవల జోన్ను ఏర్పాటు చేయడం. ఈ పథకం వలన ఇంధన భద్రత, అలాగే సహజ వాయువుల ఉత్పత్తి పెరుగుతుంది, దిగుమతులు తగ్గడం, ఉద్యోగ పరిశ్రమ అవకాశాలు ఏర్పడతాయి. చమురు గ్యాస్ నిక్షేపాలు ఉండే సముద్ర గర్భ ప్రాంతాలను శాస్త్రీయంగా మ్యాపింగ్ చేయడం, సముద్ర మంథన్ పథకం ద్వారా ఇంధన భద్రత, చమురు సహజ వాయువు ఉత్పత్తి పెరగడం, దిగుమతులు తగ్గడం, ఉద్యోగ పరిశ్రమ అవకాశాలు ఏర్పడతాయి అనేది ఈ సముద్ర మంథన్ పథకంలోని వివరాలు.
1: సైన్స్ మీరు వింటున్నారు. చివరిగా వర్షం చేతి నుంచి సాగర్ సుమంగలి పాడిన పాట విందాం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7 గంటలు, ప్రసార విశేషాలు. ఈరోజు రేపు ప్రసారం కన్న కార్యక్రమాల వివరాలు

ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి తొలి దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ పి ఉదయబాబు గారి ప్రసంగం వింటారు. వీరు సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం రాఘోలు. ఆ తర్వాత జానపద గీతం, ఇంకా వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతాంగానికి శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. 7:45 వికసిత్ భారత్ స్వరమాలిక చిత్రగీతాలు 8:00, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం శ్రీమతి రాధా జయలక్ష్మి గానం వింటారు. 10:45 ఆపాత మధురాలు, ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

రేపటి ప్రసారాలు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10కు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం వింటారు. 6:30కు చింతన, వ్యాఖ్యాత శ్రీ యాజ్ఞవల్క్య శర్మ. పొలం పనులు 6:30, ఇందులో వరిలో ప్రకృతి సాగు కొన్ని ముఖ్యాంశాలు వింటారు. 7:00కు ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమయాల్లో నేటిమాటగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భం. ఇంకా ఆ రోజు అంటే రేపు మనం టీచర్స్ డే జరుపుకుంటాం కాబట్టి ఆ వివరాలు కూడా వింటారు. ఆ తర్వాత తెలుగు కవి గేయ రచయిత పురుషోత్తమ చౌదరి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కూడా నేటి మాటలు వింటారు. అనంతరం లలిత సంగీతంలో శ్రీమతి వి జయలక్ష్మి పాడిన లలిత గీతాలు ప్రసారమవుతాయి. శ్రీ ఆర్ దుర్గాప్రసాద్ కీబోర్డ్, శ్రీ బండారు రమణమూర్తి తబల. ఇంకా పుష్పాంజలి, సమాచార వాణి ఇత్యాది అంశాలు ప్రసారమవుతాయి. 8:30 అనకాపల్లి జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ వై రామకృష్ణ. కర్ణాటక శాస్త్రీయ సంగీతం 8:30 శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎల్ వైద్యనాథన్, శ్రీ ఎల్ శంకర్ వయలిన్ త్రయం వింటారు. 9:00 పాటల పల్లకి, 10:00 వసుదైక కుటుంబం వింటారు. 10:30 పాటల పలికి, 11:00 మధురిమ, 12:40 తెలుగు చిత్రగీతాలు. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 2:30 సైనిక్ మాధురి అంశం, శిక్షక్. సాయంత్రం ప్రసారంలో 5:00 యువాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 6:30 సాయం సమీరం. గుంజన్ హిందీ సాహిత్య కార్యక్రమంలో కృత్రిమ బుద్ధిమంతా కే యుగ్ మే శిక్షా కీ ప్రసంగిత, టాక్ బై డాక్టర్ ఏ అనిత. ఇంకా ఫిట్నెస్ మంత్ర వికాసం తదితర వివరాలు. 7:00 ప్రసార విషయాలు. 7:15 కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమంలో చేపల వేటలో ట్రాన్స్పాండర్స్ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడుక ఉపయోగాలు. ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా చీఫ్ మెరైన్ ఇంజనీర్ అండ్ హెడ్ డాక్టర్ సిహెచ్ ధనంజయరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. అనంతరం జానపద గీతం, ఆ తర్వాత వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 7:45 మహిళల ఆసియా T20 క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం జరిగే ఆటపై హిందీ ఆంగ్ల భాషలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై ఉంటారు. ఇక మన రోజువారి కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. జీఎస్ఎల్వీఎఫ్ 17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్ష రంగంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రోను ప్రశంసించారు. జియో సింక్రనస్ కక్ష నుంచి మన దేశంలో మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమైన EOS-05ను మోసుకెళ్లిన ఈ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకువెళ్ళింది. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఈ విజయవంతమైన ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి

0: ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రతిభను, ఆవిష్కరణలను, పెరుగుతున్న సామర్థ్యాలను ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీనిని ఇస్రో సాధించిన అద్భుతమైన విజయంగా, దేశానికి గర్వకారణమైన క్షణంగా కూడా మోదీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F-17 రాకెట్ ద్వారా ఈ తెల్లవారుజామున EOS-O5 భూపరిశీలన ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ మిషన్ భారత్ భూపరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూపరిశీలన సేవలు అందించే విధానాన్ని మెరుగుపరుస్తుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చెప్పారు.
1: GSLV-F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite.
0: ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కూడా ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజనీర్లకు అభినందనలు తెలియజేస్తూ, భారత్ అంతరిక్ష ప్రస్థానంలో ఇదొక అద్భుతమైన మైలురాయని కొనియాడారు. బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల నుంచి ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, సీనియర్ న్యాయ ప్రముఖులు 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ వంటి వివిధ దేశాల నుంచి వచ్చిన న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ఈరోజు వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. దేశాల మధ్య న్యాయపరమైన సహకారాన్ని బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేయడం, వివిధ దేశాల ఉత్తమ చట్టపరమైన పద్ధతులపైన ఈ సమావేశాల్లో చర్చలు జరుగుతాయి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలో అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించిన ఈ కళాశాల శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజునే జరుగుతున్నాయి. ఇటలీ చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం కొనసాగుతున్న ప్రభుత్వంగా రికార్డు సృష్టించిన ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోని తనకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎక్స్ వేదికగా మెలోని ఒక సందేశం ఇస్తూ, భారత, ఇటలీ దేశాలు రెండు ఆసియా, యూరప్ ఖండాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, భారత్ మధ్యప్రాచ్య యూరప్ ఆర్థిక కారిడార్ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యధిక కాలం పాటు నిరంతరం పదవిలో కొనసాగుతున్న ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించిన జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు బెల్జియం దేశ ప్రధానమంత్రి బార్ట్ డీవేవర్తో సమావేశమయ్యారు. పౌర విమానయాన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రత్యక్ష విమాన కనెక్టివిటీ, అత్యంత విలువైన ఫార్మాసిటికల్ రంగానికి అవసరమైన ఎయిర్ కార్గో, అధునాతన ఎయిర్ మొబిలిటీ రంగాల్లో సహకారంపై ఇద్దరు నాయకులు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. ఆపరేషన్ చక్ర 6 కింద చేపట్టిన విస్తృత తనిఖీల్లో భాగంగా 3 ప్రధాన కేసుల్లో 3 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సిబిఐ వెల్లడించింది. దేశవ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ నేరాలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంటున్న సిబిఐ 20 రాష్ట్రాల్లో మొత్తం 89 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ను అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు సిబిఐ తెలియజేసింది. 3 వేర్వేరు కేసుల్లో మోసాలకు పాల్పడిన 3 ముగ్గురిని అరెస్ట్ చేశామని, రాజస్థాన్ కు చెందిన సైబర్ నేరగాడు 7 కోట్ల 60 లక్షల రూపాయలు, గుజరాత్ కు చెందిన వ్యక్తి

0: 9,24,00,000 రూపాయలు. రాజస్థాన్లోనే మరొక నిందితుడు 15,45,00,000 రూపాయల మేరకు ప్రజలను మోసం చేసినట్లు సిబిఐ గుర్తించింది. దేశవ్యాప్తంగా పౌరులకు తీవ్ర ముప్పుగా పరిణమించిన డిజిటల్ అరెస్ట్ అనే వ్యవస్థీకృత నేరం వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సిబిఐ పునరుద్ఘాటించింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలని సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీ, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం ఛత్తీస్గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, సిక్కిం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ సర్వీస్ నిబంధనలను సవరించి పదవీ విరమణ వయస్సును అధికారికంగా 62 సంవత్సరాలకు పెంచాలని ఆదేశించింది. నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 1,282కు చేరుకుంది. నేపాల్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా చిత్వాన్ జిల్లాలో 359 మంది మరణించగా నవల్ పరాసీ ఈస్ట్ జిల్లాలో 218 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖాట్మండులోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలకు అండగా నిలిచేందుకు మన దేశం మరో 2 విమానాల్లో సహాయ సామగ్రిని నేపాల్కు పంపింది. పర్యావరణ హితమైన సాడు మట్టితో 5,348 మంది ఏకకాలంలో గణేష్ విగ్రహాలను తయారు చేసి మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ప్రపంచ రికార్డు సృష్టించారు. జాల్నాలోని జేఈఎస్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. 2020 ఆగస్టులో బెంగళూరులో 3,308 మందితో నమోదైన మునుపటి రికార్డును ఈ బృహత్ ప్రయత్నం అధిగమించింది. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉపవాసాలు, ప్రత్యేక పూజలు, వేడుకలతో భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన మిఠాయిలు, వెన్న, ఇతర ప్రత్యేక వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకు భక్తి గీతాలతో నామస్మరణతో పూజలు కొనసాగుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. చైనాలోని షెన్జెన్లో జరుగుతున్న చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మన దేశానికి చెందిన పురుషుల డబుల్స్ జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈరోజు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో గెలుపొంది సెమీఫైనల్స్కి చేరుకున్నారు. డెన్మార్క్కు చెందిన ప్రత్యర్థులపైన 21-13, 16-21, 21-18 స్కోర్ తేడాతో ఓడించి వరుసగా 4వ సారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్లోకి దూసుకుని వెళ్లారు. విశేషాలు మరొకసారి. GSLV-F-17 రాకెట్ ప్రయోగం భారత అంతరిక్షంలో పెరుగుతున్న సామర్థ్యాన్ని ప్రతిఫలిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ అరెస్ట్ మోసాలకు వ్యతిరేకంగా సిబిఐ ఆపరేషన్ చక్ర 6 కింద ఈరోజు దేశవ్యాప్తంగా దాడులు జరిపింది. న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచవలసిందిగా సుప్రీంకోర్టు 7 రాష్ట్రాలను ఆదేశించింది. ఈరోజు జన్మాష్టమి సందర్భంగా మథుర, బృందావనంతో సహా దేశవ్యాప్తంగా ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

వరి తొలి దశలో ఆశించే చీడపీడలు యాజమాన్యం గురించి డాక్టర్ పి వదయబాబు గారు తెలియజేస్తున్న వివరాలు విందాం. వీరు సీనియర్ శాస్త్రవేత్త.

0: వ్యవసాయ పరిశోధన స్థానం రాగోలు.
1: రైతు సోదరులకు నమస్కారం. ముఖ్యంగా వరి చాలా అధిక విస్తీర్ణంలో మన ఉత్తర కోస్తా జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో చూసుకుంటే సార్వాలో చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. అయితే రైతు సోదరులు అధిక దిగుబడులు సాధించడానికి తొలి దశలో చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా చక్కటి విత్తనాన్ని ఎంపికతో పాటు సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు తొలి దశలో ఆశించు వరిలో వివిధ రకాల చీడపీడలపై నిఘా ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు చక్కటి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం సార్వా అంటే ఖరీఫ్ సాగులో ఎద పద్ధతిలో కానీ నాట్లు పద్ధతి వేసేటప్పుడు చాలా వరకు ఎదలు, అదేవిధంగా వరి నారుమడులు అనేవి రైతు సోదరులు చాలా వరకు పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ తొలి దశలో అంటే నేరుగా విత్తే ఎద పద్ధతిలో కానీ నారుమడిలో ఆశించు ప్రధానమైన చీడపీడలు చూసుకున్నట్లయితే ఉల్లికోడు అనేది చాలా ఎక్కువగా మన ఉత్తర కోస్తా జిల్లా వరి పంటలో ఆశించడం అనేది మనం గమనించడం జరిగింది. వీటితో పాటుగా ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఆకుముడత, అదేవిధంగా ఈ వరి ఆకునల్లి, ముఖ్యంగా కాండం తొలచి పురుగు, ఇక తెగుళ్ళ విషయానికి వస్తే అగ్గి తెగులు మరియు పొడ తెగులు అనేవి ప్రధానంగా ఆశించడాన్ని మనం గమనించవచ్చు. ముఖ్యంగా వరి సాగులో ప్రధాన పొలంలో కొన్ని రకాల తప్పనిసరిగా యాజమాన్య పద్ధతులు రైతు సోదరులు చేపట్టాలి, ముఖ్యంగా చీడపీడలు నివారణకు గాను. ముఖ్యంగా ప్రతి రైతు సోదరులు పంట పెట్టేటప్పుడు ఈ యొక్క చీడపీడల ఉనికిని క్రమం తప్పకుండా నిఘా ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా సకాలంలో ఈ యొక్క చీడపీడల ఉనికి బట్టి సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టడం, ముఖ్యంగా సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఈ పొలం గట్లని తప్పనిసరిగా ఎటువంటి ఈ గడ్డి జాతులు లేకుండా నివారించుకుంటూ ఈ పొలం గట్లపై వీలున్నంత వరకు పెసర, అలసంద, బంతి, అదేవిధంగా కంది వంటి పంటలను పెట్టుకున్నట్లయితే ఇటువంటి గట్లపై పంటే పంటల్లో చాలా వరకు మిత్ర కీటకాల సంతతి పెంపొందించి ప్రధాన పొలంలో కానీ నారుమల్లలో వివిధ రకాల ఈ పంటను ఆశించే చీడపీడలను మనం సమర్థవంతంగా నివారించడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటుగా పంట నాట్లు కానీ ఎద పద్ధతిలో పెట్టేటప్పుడు ప్రధానంగా ఈరోజు మనం పంట పండించడానికి ఎక్కువగా రసాయనిక ఎరువులు మీద ఆధారపడుతున్నాం. పంట మంచి చక్కటి నాణ్యమైన అదేవిధంగా ఆరోగ్యకరమైన పంట మనం సాధించాలంటే తప్పనిసరిగా ప్రధాన పొలంలో పిల్లి పెసర, జనుము, జీలుగు వంటి పచ్చిరొట్ట పైర్లను కూడా వేసి కలిగిదున్నట్లయితే ఈ ప్రధాన పొలంలో వేసే పంటకి చక్కటి ఈ యొక్క వివిధ రకాల పురుగు తెగుళ్ళను తట్టుకునే శక్తి ఉండి ఈ యొక్క శత్రు కీటకాలు కానీ తెగుళ్ళు ఆశించే స్థాయి కూడా చాలా వరకు తగ్గుద్దని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సస్యరక్షణ చర్యల్లో ప్రధానంగా ఈ యొక్క రసాయనిక మందులను వినియోగము ఆశించే ఈ క్రిమి కీటకాల యొక్క ఆర్థిక సహన నష్ట పరిమిత స్థాయిని దాటినప్పుడు మాత్రమే ఈ యొక్క రసాయనిక మందులు అదేవిధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం అనేది కూడా అలవరుచుకోవాలి. ముఖ్యంగా నాటే సమయంలో నాట్లు వేసే పద్ధతిలో మనం వరి నాట్లు వేసేటప్పుడు ముఖ్యంగా చాలా వరకు ఈ యొక్క పురుగులు ఆకు యొక్క కొనల మీద అంటే ఈ నారు కొనల మీద ఎక్కువగా ఈ వరి ఆశించే పురుగులు ఈ గ్రుడ్ల సముదాయాన్ని పెడుతుంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ నారు యొక్క కొనలను, మొనల యొక్క ఆ లేత ఆకులను తుంచి నాటుకున్నట్లయితే చాలా వరకు ఈ ప్రధాన పొలంలో ఆశించకుండా ఈ శత్రు కీటకాలను మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి తగు చర్యలను చేపట్టినట్లు మొత్తం. వీటితో పాటుగా నాట్లు వేసే పద్ధతిలో తప్పనిసరిగా రైతు సోదరులు ప్రధాన పొలంలో 2 నుంచి ప్రతి 3 మీటర్లకి మధ్యలో 30 సెంటీమీటర్ల దూరంలో కాలిబాటలను కూడా మనం ఉంచుకున్నట్లయితే సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అనుకూలంతో పాటుగా ప్రధాన పొలంలో చక్కటి వెలుతురు గాలి సోకి చాలా వరకు ఈ యొక్క ఆశించిన తెగుళ్ళు కానీ చీడపీడలు కానీ మనం కూడా మనం నివారించవచ్చు. వీటితో పాటుగా తప్పనిసరిగా రైతు సోదరులు పైరుకి సుమారుగా 1 అడుగు ఎత్తులో ఎకరా పొలానికి 15 నుంచి 20 పక్షి

స్థావరాలను కూడా మనం ఏర్పాటు చేసుకుంటే ఈ పక్షులు మన పంటను ఆశించే వివిధ రకాల లద్ది పురుగుల్ని తినడం ద్వారా కూడా చాలా వరకు పంట మీద వచ్చే ఈ యొక్క శత్రు కీటకాలని లద్ది పురుగుల్ని మనం నివారించవచ్చు. వీటితో పాటు తప్ప

స్థాయి దాటేటప్పుడు మనం ఈ యొక్క పురుగు తెగుళ్ళ మందుని అదేవిధంగా సస్యరక్షణ చర్యలను చేపట్టాలనేది మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక ఉల్లుకోడు మనం నాటిన యద పద్ధతిలో కానీ నారుమడి దశల నుంచి కానీ సుమారుగా పైరు యొక్క 45 రోజుల వరకు మాత్రమే ఈ ఉల్లుకోడు ఆశించడం అనేది జరుగుద్ది. ఉల్లుకోడు ఆశించేటప్పుడు సుమారుగా మనం ఈ నారుమడిలో చూసుకున్నట్లయితే చదరపు మీటర్కు ఒక ఉల్లుకోడు ఆశించిన ఆనవాలు కనిపించినట్లయితే తప్పనిసరిగా నారుమడిలో తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా కాండం తొలచు పురుగు చూసుకున్నట్లయితే చదరపు మీటర్కు ఒక రెక్కల పురుగు కానీ లేదా ఒక గ్రుడ్లకు సముదాయం కానీ లేదా చదరపు మీటర్కు 5% మించి ఆ మువ్వు చనిపోయే ఆనవాలు మనకి కనిపించినట్లయితే మనం కాండం తొలచు పురుగు యజమానికి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మనకి అగ్గి తెగులు కూడా నారుమడిలో దశలో చదరపు మీటర్కు 5% కంటే ఎక్కువ తెగులు సోకిన ఆకులు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ యొక్క అగ్గి తెగులు యజమానికి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక ప్రధాన పొలంలో చూసుకున్నట్లయితే యద పద్ధతిలో కానీ లేదా నాట్లు వేసిన దశ నుంచి పిలక పట్టే దశ వరకు కూడా అంటే యద పద్ధతిలో నుంచి సుమారుగా 50 రోజుల లోపు అంటే మనం తొలి దశలో ప్రధాన పొలంలో ఇటు యద కానీ నాట్లు వేసే పద్ధతిలో కాండం తొలచు పురుగు చూసుకున్నట్లయితే ఒక కుదురికి లేదా ఒక చదరపు మీటర్కి 5% కంటే ఎక్కువ మొవ్వు చనిపోయిన కాండం తొలచు పురుగు ద్వారా మొవ్వు చనిపోయిన పైరును మనం గమనించినట్లయినా లేదు ఒక చదరపు మీటర్కు ఒక గుడ్లు సముదాయాన్ని గమనించినట్లయినా అదేవిధంగా ఒక చదరపు మీటర్కు ఒక రెక్కల పురుగు కాండం తొలచు పురుగు యొక్క రెక్కల తల్లి పురుగు కానీ లేదా ఆడ లేదా మగ పురుగు ఆనవాలు కనిపించినట్లయితే తప్పనిసరిగా మనం ఈ యొక్క పురుగు యాజమాన్యానికి సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇక ప్రధాన పొలంలో 50 రోజుల కంటే ముందుగా ఈ ఉల్లుకోడు సాధారణంగా మనం ముందు చెప్పుకున్నట్టు ఉల్లుకోడు ఆశించడం జరుగుతుంది. చాలా వరకు ఈ ఉల్లుకోడు యొక్క మనకి రైతుకు పంటలో నష్టాన్ని కూడా 50 రోజుల ముందుగుండానే నష్టాన్ని కలుగు చేయడం కూడా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక చదరపు మీటర్కు 5% కంటే ఎక్కువ ఉల్లుకోడ్లు మనం సోకినప్పుడు తద్వారా మనం తప్పనిసరిగా ఆ యొక్క సస్యరక్షణ చర్యలు అనేవి చేపట్టాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉల్లుకోడు దీన్ని జనరల్గా మనం రైతు పరిభాషలో ఈ దుంప రోగం అని కానీ గొట్టాలు అని గొట్టాల రోగం అని అనేక రకాల విధంగా మనం పిలుచుకుంటాం. ఇది నారుమడి నుంచి పిలక పెట్టే దశ వరకు కూడా ఈ పురుగు గమనించి చాలా వరకు ఇది ఈ దోమ జాతికి చెందిన పెద్ద పెద్ద పురుగులు ముదురు ఎరుపు రంగులో ఉండడం మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పిల్ల పురుగులు అంటే గుడ్డు దశ నుంచి వచ్చిన పిల్ల పురుగు అదేవిధంగా తల్లి పురుగు కూడా ఈ ఉల్లుకోడుని అంటే మనకి ఈ మొవ్వు దశలో మొవ్వు నుంచి పంటలో చేను లోపలికి వెళ్ళి చాలా వరకు క్రమంగా అంకురం అనేది ఉల్లు కాడల తయారవడం వలన అది ఆకుపచ్చటి గొట్టాల్లా మారి బయటకు రావడం జరుగుతుంది. తద్వారా ఏదైతే ఈ ఉల్లుకోడు ఆశించిన ఈ వరి పైరు ఉంటుందో దాని నుంచి మనకు కావలసిన వెన్ను కానీ ఇంకా మున్ముందు ఎటువంటి ఎదుగుదల కానీ ఉండకుండా మనం గమనించవచ్చు. సో ఇటువంటి దుబ్బుల్లోని ఈ యొక్క పొడుగాటి ఉల్లుకోడు వంటి గొట్టాలను మనం గమనించినప్పుడు ఈ పురుగు ఆశించిన ఆనవాలను మనం తెలుసుకొని తద్వారా మనం ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా ఉల్లుకోడు మనం తట్టుకునే రకాలతో పాటు ఎప్పుడైనా గాల్లో ఎక్కువగా తేమ ఉండి అదేవిధంగా నాట్లు ఆలస్యమైనప్పుడు కూడా ఎక్కువగా ఇది మనకి ఆగస్టు సెప్టెంబర్ మొదటి వారంలో ఈ ఉల్లుకోడు ఆశించడానికి ఎక్కువగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా నివారణకు గాను తప్పనిసరిగా ఈ కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరానికి 10 కిలోల చొప్పున మనం వేసుకున్నట్లయితే ఈ పొలంలో ఉల్లుకోడు ఆశించిన తర్వాత చాలా వరకు దీన్ని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. ఈ కార్బోఫ్యూరాన్ గుళికలు వాడేటప్పుడు తప్పనిసరిగా 10 కిలోల గుళికలతో పాటుగా 20 కిలోల పొడుగు ఇసుకతో కలిపి మనం వేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా వేసుకున్నట్లయితే ఆ మందుని పొలమంతా సమానంగా మనం వెదజల్లడానికి ఆస్కారం ఉంటుంది. ఇక రెండో అతి ప్రధానమైనది పురుగుల విషయానికి వరిలో చూసుకుంటే తొలి దశలో ఆకుముడత. ఈ ఆకుముడతనే మనం రైతుల పరిభాషలో నాము తెగులని కానీ లేదా తెల్ల తెగులని కూడా మనం పిలుస్తుంటాం. ముఖ్యంగా ఆకుముడత యొక్క చిన్న లద్ది పురుగు ఇది మనకి లేత ఆకుపచ్చ రంగులో ఉండి
ముఖ్యంగా ఆకుల మీద ఆశించిన తర్వాత లేతాకులు కానీ ముదరాకులు కానీ ముఖ్యంగా లేతాకుల మీద దీని యొక్క లక్షణాలు

కూడా ఎక్కువగా కనిపించడాన్ని మనం గమనించవచ్చు. ఈ లద్ది పురుగు ఆశించిన తర్వాత ఈ లేత ఆకుల యొక్క రెండు అంచుల్ని కలిపి గొట్టంగా చేసి ఈ ఆకుల్లో గల మొత్తం పత్రహరితాన్ని అంతటినీ గోకి తినడం వలన ఆ మున్ముందు ఆశించిన ఈ ఆకుముడత ఆశించిన ఆకులు తెల్లబడి క్రమేపా ఎండిపోవడం కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా పొలమంతా ఎక్కువగా ఆశించినట్లయితే చాలా వరకు ఈ దిగుబడి మీద వీటి యొక్క ప్రభావాన్ని కూడా మనం చూడవచ్చు. సో ముఖ్యంగా ఏంటంటే నివారణకై చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా ఈ పైరుకు పైభాగాన తాడుతో లాగినట్లయితే ఆ లద్ది పురుగులు ఈ యొక్క ఆకుల్లో ఉన్న లద్ది పురుగులన్నీ కింద పడి చాలా వరకు నివారణకి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ముందు మనం చెప్పుకున్నాం ఈ పక్షి స్థావరాలను కూడా ఎకరాకి ఒక 12 నుంచి 15 పొలమంతా విస్తరించినట్లు ఏర్పాటు చేసుకుంటే ఈ ఆకుల్లో గల లద్ది పురుగుల్ని పక్షులు తినడం ద్వారా కూడా చాలా వరకు నివారించుకోవచ్చు. మూడోది అతి ప్రధానమైనది ఈ లద్ది పురుగులు ఏదైతే ఈ గ్రుడ్డు నుంచి విడుదలవుతాయో ఆ గ్రుడ్డుల్ని మనకి యాజమాన్యం చేసే ఈ ట్రైకోగ్రామా కిలునస్ అనే పరాన్నజీవిని కూడా మనం ఈ యొక్క ప్రధాన పొలంలో విడిచిపెట్టినట్లయితే ఎకరాకి 20,000 గ్రుడ్ల సముదాయాలను మనం ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ అనే బదనికలను మనం విడిచిపెట్టినట్లయితే ఈ విధంగా 3 సార్లు దఫదఫాలుగా ప్రతి 10 రోజులకు ఒకసారి విడిచిపెట్టినట్లయితే ఏవైతే ఈ ట్రైకోగ్రామా కిలోనిస్ ఉన్నాయో వీటి నుంచి తల్లి పురుగులు ఆ గ్రుడ్ల నుంచి బయటకు వచ్చి ఈ ఆకుముడత యొక్క గ్రుడ్లను ఆశించి తద్వారా ఆ గ్రుడ్ల సముదాయం నుంచి ఎటువంటి లద్ది పురుగులు బయటకు రాకుండా మనం నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొన్ని రకాలైన రసాయనిక మందులు, ముఖ్యంగా ఈ పురుగు ఆశించిన తర్వాత పురుగు ఆశించిన తొలి దశలోనే మనకి సాధారణంగా ఇటీవల కాలంలో ఈ ప్రతి యాజమాన్య పద్ధతిలో అంటే పురుగు కానీ తెగులు కానీ వచ్చేటప్పుడు ఆశించినప్పుడు ఈ వేప నూనెను కూడా తప్పనిసరిగా రైతు సోదరులు ప్రతి లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల వేప నూనెని అది మనం పైపాటుగా ఈ చేను మీద ప్రతి పురుగు తొలి దశలో పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క పురుగు ఉధృతిని మనం నివారించవచ్చు. అదేవిధంగా ఉధృతి స్థాయిని బట్టి మనకి ఈ మార్కెట్లో దొరికే క్లోరోఫైరిఫాస్ అయితే 2.5 మిల్లీలీటర్లు, అదేవిధంగా ఎసిఫేట్ అనే మందు ద్రావణం అయితే 1.5 గ్రాములు ప్రతి లీటర్ నీటికి సుమారుగా 200 లీటర్ల నీటిలో ఎకరా పొలానికి పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడైతే తప్పనిసరిగా ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే ఈ పొడి మందు మనకి మార్కెట్లో దొరుకుద్ది. అది ప్రతి లీటర్ నీటికి 2 గ్రాములు లేదా ఫ్లూ బెండమైడ్ అనే మందు ద్రావణం పురుగు ఉధృతి స్థాయి ఎక్కువగా ఉన్నప్పుడు 0.1 ml ఫ్లూ బెండమైడ్ను కూడా ప్రతి లీటర్ నీటికి కలిపి 200 లీటర్ల మందుని మనం తయారు చేసుకొని ఎకరా పొలానికి పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక వర్షాభా పరిస్థితులు, అదేవిధంగా పైరు తొలి దశలో ఇటీవల కాలంలో వరిపై వరి ఆకునల్లి కూడా ఆశించి ఈ యొక్క తొలి దశలో ఎక్కువగా వరి ఆకునల్లి ఆశించడం వలన సరైన ఎదుగుదల లేకపోవడాన్ని కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇది సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ సాలీడు వర్గానికి చెందిన ఈ పురుగు వరి తొలి దశలో ఎక్కువగా ఆశించడాన్ని మనం ఇటీవల గమనించడం జరిగింది. ముఖ్యంగా తొలి దశలో మనకి ఈ జూలై మరియు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉండవచ్చు. దీన్ని కూడా రైతులు మనం గమనించి ముఖ్యంగా ఈ ఆకునల్లి ఆశించేటప్పుడు ఈ లేత ఆకులన్నీ కూడా చుట్టుకుపోవడం, దానివల్ల చాలా వరకు సాలీడు జాతికి చెందిన పురుగు ఈ లేత ఆకుల యొక్క పైభాగాన్ని అంతటినీ కూడా గోకి తినడం వలన మొత్తము ఈ పైరు ఎదుగుదల కూడా ఆశించిన దానికంటే లేకపోవడం, తద్వారా మనకి ఈ పంట అనేది మనం దిగుబడులు అనేవి కూడా మనకి చాలా వరకు తగ్గడం అనేది జరుగుతుంది. దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా ఈ యొక్క వరి నెల్లి ఆశించినట్లయితే మనం స్థాయి బట్టి ప్రొఫినిఫాస్ అనే మందు ద్రావణాన్ని 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి, లేదు ఎక్కువ ఉధృతి ఉన్నట్లయితే స్పైరోమెసిఫిన్ అనే మందు ద్రావణాన్ని 1 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి 200 లీటర్ నీటిలో కలిపి ఆ మందు విడిచి మందు అంటే 15 రోజుల వ్యవధిలో 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క

మనం ఏదైనా ఆ మువ్వుని బయటికి లాగేటప్పుడు చాలా సునాయాసంగా ఆ మువ్వంతా బయటకు వచ్చేయడం కూడా మనం పైరులో గమనించవచ్చు. ఈ విధంగా ఎక్కువ సంఖ్యలో ఈ తొలి దశలో ఈ మువ్వు చనిపోవడాన్ని ఆశించి ఈ కాండం తొలచి పురుగు యొక్క తల్లి లేదా ఈ మగ లేదా ఆడరెక్కల పురుగుల ఉనికిని కూడా మనం గమనించినట్లయితే, అదేవిధంగా ముదురు గోధుమ రంగులో ఈ యొక్క గుడ్ల సముదాయాలు కూడా ఆకులమై మనం ఎక్కువగా చూసినట్లయితే ఈ యొక్క కాండం తొలచి పురుగు యొక్క నివారణకు తగు చర్యలు మనం చేపట్టాలి. ముఖ్యంగా కాండం తొలచి పురుగు మనం గమనించినట్లయితే ఆ తొలి దశలో మనం ఎకరాకు 1.5 గ్రాముల ఎసిఫేట్ అనే మందు ద్రావణాన్ని మనం పిచికారీ చేసినట్లయితే కాండం తొలచి పురుగు యొక్క నివారణించుకోవచ్చు. ఉధృతి స్థాయి ఎక్కువగా మనం గమనించినట్లయితే ఈ క్రోయాంటనిల్ప్రోల్ అనే మందు ద్రావణాన్ని 0.4 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే పొలమంతా చాలా వరకు ఈ తొలి దశలో ఆశించు కాండం తొలచి పురుగును మనం నివారించుకోవచ్చు. వీటితో పాటుగా పురుగులతో పాటు ఇటీవల కాలంలో ముఖ్యంగా కొన్ని రకాల పైరు అంటే కొన్ని రకాల వెరైటీస్లో ముఖ్యంగా స్వర్ణ వంటి మనం ఎక్కువగా ఈ MTU 7029 స్వర్ణ వంటి రకాలు ఎక్కువగా ఈ అగ్గి తెగులు కూడా ఆశించడాన్ని తొలి దశలో ఆశించడం మనం గమనించవచ్చు. అగ్గి తెగులు పైరు తొలి దశలో ఎక్కువగా ఆకుల మీద, అదేవిధంగా ఆకుల యొక్క తొడుముల మీద మరియు కనుపుల మధ్య ఆశించినట్లయితే చాలా వరకు ముందుగా ఆకులపై సన్నటి గోధుమ రంగులు గల మచ్చలు మనం గమనించవచ్చు. క్రమంగా ఆ మచ్చలు అన్నీ కూడా పెద్దవై నూలు కండి ఆకారం కలిగిన ఈ మచ్చలను అన్నీ కూడా మనం గమనించవచ్చు. ఇటువంటి మచ్చలు ఎక్కువగా పెద్దవై ఒకదానితో ఒకటి కలిసిపోవడం వలన ఈ మొత్తం ఆకంతా పూర్తిగా ఎండిపోయే సందర్భాలు కూడా మనం పొలంలో చూడవచ్చు. ముఖ్యంగా ఈ దశలో మనం నారుమడిలో కానీ నాట్లు వేసిన తర్వాత కానీ ప్రధాన పొలంలో, అదేవిధంగా ఆ దూరం నుంచి కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా తీవ్ర స్థాయిలో అగ్గి తెగులను మనం సోకినప్పుడు మొత్తం ఈ పొలమంతా కూడా వరి పైరంతా కూడా తగలబడినట్లు కనిపిస్తుంది, అంటే అగ్గి పెట్టేసినట్లు. సో ఇటువంటి సందర్భాల్లో పైరు ఎటువంటి ఎదుగుదల లేకపోవడం, కొన్ని సందర్భాల్లో చాలా వరకు పంట తీవ్ర స్థాయిలో నష్టపోవడం కూడా మనం చాలా వరకు కొన్ని పర్టికులర్ అంటే మనకు కొన్ని రకాల్లో అయితే ఈ యొక్క అగ్గి తెగులు అనేది ఆశించే స్థాయి ఎక్కువగా ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ తొలి దశలో అగ్గి తెగులు ఆశించిన తర్వాత ఆ పై అంటే మనకి ఆ వెన్నొచ్చాక వెన్ను దశలో కూడా ఈ తొలి దశలో ఆశించిన ఈ శిలీంధ్రాలు ఎక్కువగా ఆశించి మెడ విరిగి అంటే వెన్ను విరిగిపోవడం, వెన్నులో ఉన్న గింజలు రాలిపోవడం, రెక్కలు రాలిపోవడం అనేది కూడా ఈ యొక్క అగ్గి తెగులు ఆశించిన తర్వాత చాలా వరకు మనం గమనించవచ్చు. తద్వారా రైతుకు చాలా వరకు ఈ యొక్క పంట పండిన తర్వాత కూడా పంట నష్టం అనేది మనం ఇటీవల గమనించడం జరుగుతుంది. ముఖ్యంగా నారుమడి దశ నుంచి ఈ యొక్క అగ్గి తెగులు సోకిన ఆనవాళ్ళు కనిపించినట్లయితే తప్పనిసరిగా ఆ తొలి దశలో ఈ ట్రైసైక్లోజోల్ అనే మందు ద్రావణాన్ని శిలీంధ్రనాశనం అది మనకి 0.6 గ్రాములు లేదా ఎక్కువగా ఆశించినట్లయితే ఇటు ప్రధాన పొలంలో కానీ అదేవిధంగా నారుమడిలో ఈ యొక్క ఐసోప్రోథయోలిన్ అనే మందు ద్రావణం ఈ 1.5 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి కలిపి పొలమంతా కూడా మనం పిచికారీ చేసుకోవాలి. రెండవది అతి ప్రధానమైన తెగులు విషయంలో చూసుకున్నట్లయితే పొడ తెగులు. ఇది పైరు నాట్లు వేసిన తర్వాత సుమారుగా 30 రోజుల నుంచి ఈ తెగులు ఆశించడాన్ని మనం గమనించవచ్చు. ఈ యొక్క తెగులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో మొక్కల లక్షణాలు మనం పొడ తెగుల లక్షణాలు చూసుకున్నట్లయితే ఆ మొక్కల మొదళ్ళ వద్ద ఎక్కువగా నీరు మురుగునీరు కూడా పోని సందర్భాలు మనం పొలాల్లో చూస్తాం. అటువంటి పరిస్థితుల్లో ఈ పొడ తెగులు అనేది ప్రధానంగా ఆశించడం, అదేవిధంగా మేఘావృతమై ఎక్కువగా మబ్బులతో కూడిన వాతావరణం కంటిన్యూస్గా అంటే ఎక్కువగా మనకి వర్షాలు పడే టైంలో కూడా ఈ యొక్క పొడ తెగులు అనేది చాలా తీవ్ర స్థాయిలో మనకి వ్యాపిస్తుంది. అదేవిధంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువ ఉండడం, గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండేటప్పుడు కూడా ఈ యొక్క తెగులు ఆశించి చాలా వరకు మనకి పంట నష్టం అనేది, ముఖ్యంగా ఈ తెగులు ఆశించిన పైరులో మొత్తం వెన్నంతా కూడా బయటికి రాకుండా ఉండడం, కొన్ని సందర్భాల్లో వెన్ను అనేది వచ్చినా కూడా తాలుగింజలు కలిగిన ఎక్కువగా మనకి వెన్నులు రావడం కూడా మనం చూడవచ్చు. సో మనకి పంటపై వచ్చిన పైరు మీద వచ్చే ఈ యొక్క పొడ తెగులు తీవ్రతను బట్టి రసాయనిక మందులు ముఖ్యంగా శిలీంధ్రనాశనం అయినటువంటి ఈ యొక్క హెగ్జాకోనజోల్ మందు ద్రావణం అయితే ప్రతి 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి, అదేవిధంగా వాలిడమైసిన్ అనే మందు ద్రావణాన్ని 2 మిల్లీలీటర్ ప్రతి లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
ఇంకా ఉధృతి

0: స్థాయిని బట్టి ఈ యొక్క పొడతెగులు, దీన్ని పాము పొడతెగులు అని కూడా అంటాం. ఎందుకంటే ఈ యొక్క కాండం పైన పాము పొడ మచ్చల్లా ఈ యొక్క తెగులు ఆనవాలు ఉంటాయి కాబట్టి దీన్ని రైతుల పరిభాషలో పాము పొడ తెగులు అని కూడా పిలుస్తుంటారు. ముఖ్యంగా తెగులు యొక్క తీవ్రతను బట్టి మనకి ఈ ప్రొపికోనజోల్ అనే మందు రావునని కూడా ప్రతి లీటర్ నీటికి 1 మిల్లీలీటరు, అదేవిధంగా టెబికోనజోల్ మరియు ఈ యొక్క ట్రైఫ్లోక్సిస్ట్రోబిన్ అనే మందు ద్రావణాల కాంబినేషను ఇది 0.4 గ్రాములు ప్రతి లీటర్ నీటికి కూడా మనం పిచికరీ చేసుకున్నట్లయితే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క తెగులు, ఎటువంటి తెగులు పురుగు మందులను పిచికరీ చేసేటప్పుడు రైతు సోదరులు తప్పనిసరిగా ఎకరా పొలానికి మనం 200 లీటర్ల నీటిలో మందు ద్రావణాన్ని తప్పనిసరిగా పిచికరీ చేసుకున్నట్లయితే మనం సూచించిన, సాంకేతికంగా సూచించిన ఈ యొక్క మందు ద్రావణాన్ని తప్పనిసరిగా పొలమంతా సమానంగా వెదజల్లుకోవడానికి, అదేవిధంగా సమర్థవంతంగా తెగులు పురుగుని నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా సస్యరక్షణ చర్యలతో పాటుగా రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క సమగ్ర యాజమాన్య పద్ధతులు, ముఖ్యంగా ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరము, పొటాషులను కూడా దఫదఫాలుగా మనం రైతులు తప్పనిసరిగా వినియోగించాలి. వీటితో పాటుగా ఇటీవల కాలంలో ఈ యొక్క సూక్ష్మ పోషక లోపాలు కూడా ఎక్కువగా రావడాన్ని గమనించవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రధాన పోషకాలు, సూక్ష్మ పోషకాలు తగు మోతాదులో పంటకి మనం అందించలేకపోతామో, అటువంటి పరిస్థితిలో పంట మనకి ఈ యొక్క పురుగులు తెగులను తట్టుకునే శక్తి ఉండదు కనుక ఎక్కువ పంట నష్టం జరగడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ యొక్క ప్రధాన పోషకాలతో పాటు ఇటీవల కాలంలో ఈ యొక్క జింక్ లోపాన్ని కూడా మనం ఎక్కువగా గమనిస్తున్నాం. ఈ జింక్ లోప సవరణకు గాను రైతు సోదరులు తప్పనిసరిగా ఈ యొక్క చలామిన్ జింక్, చిలేటెడ్ జింక్ అంటాం, దాన్ని 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి 200 లీటర్ నీటిలో వీలున్నంత వరకు 1 దఫా లేదా 2 దఫాలు 15 రోజుల వ్యవధిలో 25 నుంచి 30 రోజులప్పుడు, అదేవిధంగా 40 నుంచి 45 రోజుల మధ్యలో ఒకసారి మనం ప్రధాన పొలంలో పిచికారీ చేసుకుంటే మంచి చక్కటి నాణ్యమైన దిగుబడులను సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
1: వరి తొలి దశలో ఆశించే చెడపీడలు యాజమాన్యం. డాక్టర్ పి ఉదయబాబు గారి ప్రసంగం విన్నారు. వీరు సీనియర్ శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం రాఘోలు, పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి వ్యవసాయ సమాచారం.
2: రైతు సోదర సోదరిములకు నమస్కారం. ఈరోజు మనం వ్యవసాయ సమాచారంలో భాగంగా చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతాంగానికి అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విందాము. ముందుగా వాతావరణ ఆధారిత సూచనలు. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం 0.8 మిల్లీమీటర్ల నుండి 1.1 మిల్లీమీటర్ల తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్ నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనిష్ట ఉష్ణోగ్రత 26 నుండి 26.5 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ ఉదయం వేళల్లో 78 నుండి 83%, అలాగే మధ్యాహ్నం వేళల్లో 70 నుండి 75% పరిధిలో ఉండే అవకాశం ఉంది. గాలులు గంటకు 5 నుండి 6 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇప్పుడు పంట నిర్దిష్ట వ్యవసాయ సలహాలు తెలుసుకుందాము. ముందుగా వరి నాట్లు వేసిన దాదాపు 10 నుండి 12 రోజుల తర్వాత ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మొదటి దఫా నత్రజని ఎరువులను ఇవ్వాలి. ఈ మొదటి దఫా అంటే మొత్తం నత్రజను మోతాదులో 3 వంతుల్లో 1 వంతు అన్నమాట. నాట్లు వేసిన 15 నుండి 20 రోజుల మధ్య పోషకాల లభ్యత మరియు మొక్కల శక్తిని మెరుగుపరచడానికి కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. దీనికోసం కోనోవీడర్ని కూడా ఉపయోగించవచ్చు. కాండం తొలచి పురుగు, ఆకుముడత, అలాగే బ్యాక్టీరియల్ ఆకుముడత వంటి తెగులు మరియు వ్యాధుల కోసం క్రమం తప్పకుండా పర్యవేక్షించి సమగ్ర సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. ఇప్పుడు మొక్కజొన్న. లోతట్టు ప్రాంతాల్లో సాగు చేసేవాళ్ళు నీరు నిలిచిపోకుండా ఉండేలా చూసుకోవాలి. ఆర్మీ వామ్ కాండం తొలచి పురుగు మరియు ఆకుమచ్చ వ్యాధుల కోసం పర్యవేక్షించాలి. ప్రతిరోజు ఆకుల సుడిలో అలాగే ఆకుల దిగువ భాగాన్ని తనిఖీ చేయాలి. తాజా నష్టం లేదా లార్వాలను గమనించినట్లయితే ఫెరమోన్ ఉచ్చులను వాడాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే

0: సిఫార్సు చేసిన పురుగు మందులు వాడి నియంత్రించుకోవాలి. ఈ కాలంలో పోషక నిర్వహణ చాలా కీలకం. అందుకే ముందుగా వేసిన రెండవ నత్రజన్ మోతాదు తేలుకపాటి నీటి పారుదల ద్వారా పూర్తిగా మట్టిలో కలిసిపోయిందని నిర్ధారించుకోవాలి. ఆకులు పసుపు రంగులోకి మార్డం గమనించినట్లయితే మొక్కల ఆరోగ్యాన్ని పెంచడానికి 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ను ఆకులపై పిచికారీ చేసుకోవాలి. గాలి లేదా భారీ వర్షం నుండి కుంగిపోయే అవకాశమున్న ప్రాంతాలలో మొక్కల పునాది చుట్టూ మట్టిని తేలికగా నేలపై వేయడం ద్వారా లంగరును బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. మొక్కల వరుసల మధ్య పంట అవశేషాలతో కప్పడం ద్వారా తేమను కాపాడడానికి మరియు కలుపు పెరుగుదలను నియంత్రించడానికి సహాయపడుతుంది. బలహీనమైన, తెగుల వల్ల దెబ్బతిన్న లేక కుంగిపోయిన మొక్కలను తొలగించాలి. తద్వారా ఆరోగ్యకరమైన మొక్కలకు తగినంత స్థలం, సూర్యకాంతి మరియు పోషకాలు లభిస్తాయి. ఇప్పుడు వేరుశనగ. వేరుశనగలో అవాంఛిత మొక్కల నుండి పోటీని తొలగించడానికి మరియు పోషక లభ్యతను మెరుగుపరచడానికి కలుపు యాజమాన్యం చేపట్టాలి. ఊడలు ఏర్పడి దిగడానికి అలాగే విత్తనాల అభివృద్ధికి అవసరమైన కాల్షియం మరియు సల్ఫర్ను అందించడానికి ఎకరాకు 80 నుండి 100 కిలోల జిప్సంను వేయాలి మరియు చీమల నిర్వహణ కోసం నిమ్మ నూనె లేదా డైమిథియోయేట్ వంటి సిఫార్సు చేయబడిన మందులను ఉపయోగించి నియంత్రణ చర్యలను చేపట్టాలి. ఆకుమచ్చ తెగులు కోసం క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. అలాగే లక్షణాలు కనిపించినట్లయితే లీటర్ నీటికి 2.5 గ్రాముల మ్యాంకోజెబ్ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మీరింతవరకు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానం శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతాంగానికి అందించిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు.
1: పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం చిరిలే.

0: ఈనాటి కార్యక్రమంలో ఐఆర్డిఏఐ 2047 జాతీయ లక్ష్యం అందరికీ ఇన్సూరెన్స్ ఈ విషయం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
1: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం వింటారు.
2: ఐఆర్డిఏ తెచ్చిన 2047 నాటికి అందరికీ బీమా అనే లక్ష్యం వికసిత్ భారత్ కు ఎలా సహాయపడుతుందంటారు సార్? ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ బీమా సంస్థ ఏం చేస్తుంది?
3: నిజంగా చెప్పారండి మీరు, 2047 నాటికి అందరికీ బీమా అనేది ఐఆర్డిఏ సంస్థ ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నామండి. అదే టార్గెట్ మాకు కూడా ఉంది. ఈ 2 లక్ష్యాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఏదైతే మేము బీమా సంస్థలో టార్గెట్స్ పెట్టుకున్నామో ఇట్స్ ఆల్ ఇవన్నీ కూడా ఆ టార్గెట్ చేరటానికి కూడా లింక్గా ఉన్నాయన్నమాట.
2: ఆ పాలసీలు ఏవైతే కొత్తగా వస్తున్నాయో అవి కూడా
3: అవునవును
2: మీన్స్ టు అచీవ్ దిస్ టార్గెట్ అన్నట్టుగా ఉన్నాయి.
3: అవునండి, ప్రతి ఒక్కరికి ఒక ఆర్థిక రక్షణ అందాలి. వికసిత్ భారత్ అంటే ప్రజలు సంపద మాత్రం కాదు కదా, ఆపదలు వచ్చినప్పుడు తట్టుకుని నిలబడే శక్తి కూడా ఇస్తుంది. ఈ శక్తిని ఇచ్చేది బీమా అన్నమాట. దీనికోసం ముఖ్యంగా మేము 3 సూత్రాలు పాటిస్తామండి. ఒకటి ఏంటంటే అవగాహన, ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో బీమా పాలసీలు ఉండటం. రెండోది అందుబాటులో ఉండటం, గ్రామ సేవా కేంద్రాలు, డిజిటల్ మార్గాలు, మహిళా సంఘాల ద్వారా చివరికి ప్రతి ఒక్కరికి కూడా బీమా చేరేలాగా మనం చూస్తున్నామండి. మూడోది సరసమైన ధర, పేదవారి కోసం తక్కువ ప్రీమియంతో వివిధ రకాల మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ కూడా మేము అందజేస్తున్నాము. పాలసీ మాత్రమే ఒక లక్ష్యంగా కాకుండా గ్రామీణ ప్రజలు, రైతులు, చిరు వ్యాపారాలు, సీనియర్ సిటిజన్లు ఈ అందరికీ బీమా ప్రయోజనాలు తెలియాలి. ఏదన్నా ఆపద వస్తే వాటికి ఫలితం కూడా వాళ్ళకి దక్కాలనే దిశగా మేము కూడా పనిచేస్తున్నాం.
2: సార్, ఇప్పుడు మొన్నటి బడ్జెట్లో ఇన్సూరెన్స్ ప్రీమియంపై జిఎస్టీ తొలగించారు కదా సార్, ఇది కూడా ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అనే టార్గెట్ని రీచ్ అవ్వడానికి చేసిన ప్రయత్నం అంటారా?
3: అవునండి, ఎందుకంటే ఇప్పుడు జిఎస్టీ అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు గమనించాల్సింది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మీద జిఎస్టీ తీసేశారు. ఇప్పుడు గవర్నమెంట్ అభిప్రాయం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని, ఒక ఏదన్నా పెద్ద హాస్పిటలైజేషన్ అయినా

0: ఒక రోగం వచ్చిన ఈ మధ్య వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అందరికీ కనుక ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక ఉంటే వారికి ఒక రక్షణగా ఉంటుందని, దానివల్ల ఈ జిఎస్టీ అనేది అదనపు భారం తొలగించాలని ఒక ఉద్దేశంతో జిఎస్టీని తొలగించడం జరిగింది. ఈ జిఎస్టీ అనేది ఇండివిజువల్ పాలసీల మీదనే ఇది తీయటం జరిగిందండి. ఎవరైనా కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కనుక కొనదలుచుకుంటే దానికి జిఎస్టీ వర్తించదు అన్నమాట.
1: అంటే సార్, చాలా కీలకమైన రంగాల్లో ఖచ్చితంగా ఆ భీమా భరోసా ఉండాలి ప్రజలకి అని అనుకున్న ఏరియాస్లో జిఎస్టీని తొలగించారు.
0: అవునండి, జిఎస్టీ ఇక ముందు ముందు వేరే రంగాల్లో కూడా తొలగిస్తారని తెలియదు, కానీ ప్రస్తుతం ఆర్థిక ఒక రక్షణ కవచంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండటానికి ఇది ఒక పెద్ద సహాయకారిగా అవుతుందని మా నమ్మకం అండి.
1: సార్, మరి మన దేశంలో ప్రాముఖ్యంగా వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి వికసిత భారత్లో గ్రామీణ ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి అని తెలుస్తుంది. రైతులు అలాగే గ్రామాల్లో నివసించే ప్రజల కోసం ఎలాంటి పథకాలు ఉన్నాయి సార్?
0: మీరు చెప్పింది అక్షరాలు నిజమండి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అక్కడ ప్రధాన సమస్య ఏంటంటే బీమాపై అవగాహన లేకపోవడం. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలతో కూడా తగిన పాలసీలు రూపొందించి సుదీర్ఘ అనుభవం మాకు మా సంస్థకు ఉన్నది. దీనికి ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి ఏంటంటే పశు సంపద బీమా ఉంది మా దగ్గర. దాంట్లో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కూడా మేము దీనికి బీమా పాలసీలు ఇస్తుంటాం. రెండోది ఏంటంటే వ్యవసాయ ఆస్తుల బీమా. దీంట్లో మీరు ట్రాక్టర్లు కానీ, బోర్ మోటార్లు కానీ, గిడ్డంగులు కానీ వీటికి మేము రక్షణ కల్పిస్తుంటాం. మూడోది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇది ప్రభుత్వ పథకం. ఇది దీని ద్వారా రైతులకై బీమా భరోసా ఇస్తుంటాం అన్నమాట. నాలుగోది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. ఇది కేవలం 20 రూపాయల్లోనే ఒక 2 లక్షలకి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది ఇస్తుంటాము. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఇది కూడా సో ఇలా ఇట్లాంటి 4-5 పథకాల ద్వారా మేము గ్రామీణ ప్రజలకి బీమా రంగంలో సేవలు కూడా అందిస్తూ ఉన్నామండి. ఇందాక చెప్పినట్టుగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఆ దిశగా మేము కూడా మా లక్ష్యం కూడా గ్రామాలకి ఇట్లాంటి పాలసీలు చేర్చాలని మా ఉద్దేశం అండి.
1: సార్, మరి మీరు అన్నట్టుగా ఇలాంటి పథకాలు అంటే చాలా అతి తక్కువ ప్రీమియం అమౌంట్ పెట్టడం వల్ల ఏమర్థం అవుతుందంటే ప్రతి ఒక్కళ్ళని ఇంక్లూడ్ చేయాలి అన్న ఉద్దేశంతో పెట్టినట్టుగా అనిపిస్తుంది సార్. ఈ పథకాలు ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేశారో ఆ తర్వాత బీమా తీసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగిందని మీకు అనిపించిందా సార్?
0: ఖచ్చితంగా పెరిగిందండి. ఇప్పుడు అవగాహన మెల్లిమెల్లిగా పెరుగుతున్నది. ఇక మన పట్టణాల్లో లేకపోతే సిటీస్లో అయితే అవగాహన చాలా ఎక్కువగా ఉంది. కానీ మనం చూడాల్సింది ఏంటంటే గ్రామీణ సంస్థల్లో, గ్రామీణ ప్రదేశాల్లో, చిన్న చిన్న పట్టణాల్లో ఈ అవగాహన ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో దీని ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అంటారండి. ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ అప్పుడే పెరుగుతుంది. ఎందుకంటే మనం దేశంలో గ్రామాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగితేనే బీమా పెనెట్రేషన్ పెరుగుతుంది, అందరికీ కూడా బీమా లభ్యంగా అవుతుంది, సులభంగా అవ్వటానికి, తక్కువ ధరలు అవ్వటానికి దూకాలని మా ఉద్దేశం. అందరికీ కూడా ఈ దిశగా మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీ ఇట్లా మేము ప్రవేశపెట్టాము. ముఖ్యంగా ఈ 2047 నాటికి గ్రామీణ ప్రదేశాల్లో బీమాకి అవగాహన ఎక్కువ కనుక అవ్వగలిగితేనే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోగలమని మా నమ్మకం అండి.
1: సార్, మీరు ఇందాక అన్నారు సులభంగా బీమాకి అప్లై చేయడానికి కూడా మీరు కృషి చేస్తున్నారు అని. సాధారణంగా ఒక లోన్ తీసుకోవాలన్నా, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా 4 పేపర్లు చదవకుండా సంతకాలు పెట్టేస్తూ ఉంటారు. అంటే దానిపైన పూర్తి నమ్మకంతో పెడతారు, బట్ తెలుసుకోవాలి అని కూడా కొంతమందికి కోరికగా ఉంటుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఏజెంట్స్ సహాయంతో ఈ బీమాలు తీసుకునే అవకాశం గ్రామీణ ప్రజలకు ఉంటుందంటారా?
0: ఖచ్చితంగా ఉందండి. బీమా సంస్థలు ఏజెంట్స్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కానీ, ఏజెంట్స్ POSP లు ఉన్నారు మాకు ఇప్పుడు, పాయింట్ ఆఫ్ సేల్స్ పర్సన్స్ అని, వాళ్ళు కూడా ఈ బీమాని అందరికీ లభ్యం చేసేటట్టు పనిచేస్తారు. వాళ్ళు కూడా పూర్తి అవగాహన ఉంటుంది. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ముఖ్య సమాచారం కావాలన్నా గ్రామీణ ప్రజలు కూడా వీళ్ళు ఆ సమాచారాన్ని అందిస్తారు. పాలసీల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు
1: సార్. అలాగే మనం ఇందాక హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా సార్, మరి మీరు అన్నట్టుగా ఆరోగ్య బీమా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరికి, అన్ని ఏజ్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి కూడా ముఖ్యం. మరి ప్రజల కోసం మీ దగ్గర ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి సార్?
0: ఇందాక చెప్పినట్టుగా ప్రజల కోసం ప్రతి కుటుంబానికి ఒక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది అని అందరికీ తెలుసు. మా దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు కదా, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మన దేశం ఆరోగ్యంగా, ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశంకి బలం అని నా నమ్మకం. అనారోగ్యం పాలైనప్పుడు వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఖర్చులు మధ్య తరగతి వాళ్ళు ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాళ్ళ జీవితకాలం

0: పొదుపు చేసుకున్న మొత్తాన్ని కూడా ఈ అనారోగ్యం పాలైనప్పుడు ఆ ఖర్చులకి వ్యయం చేయాల్సి వస్తుంది. అలాంటి దృష్టిలో మేము ఒక 4-5 పాలసీలు ఉన్నాయి మా దగ్గర. హైలైట్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని ఇంపార్టెంట్ పాలసీలు చెప్తాను. ఒకటి హ్యాపీ ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ఉంటుందండి మా దగ్గర. అదే పాలసీలో, ఒకే పాలసీలో భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు అందరికీ కలిపి ఒక రక్షణ కల్పిస్తుంది ఆ పాలసీ. ఇంకొకటి వ్యక్తిగత పాలసీ ఉంది, దాన్ని ఎవరైనా విడిగా తీసుకోవచ్చు, ఎంత సంబంధించుడికైనా వాడు విడివిడిగా తీసుకోవచ్చు. ఇది కాకుండా సూపర్ టాపప్ పాలసీ అని ఒకటి ఉంది. బేసిక్ పాలసీకి కాకుండా అదనపు ఏదన్నా ఖర్చు, ఏదైనా అడిషనల్ కవరేజ్ అంటారు దాన్ని, ఆ అడిషనల్ కవరేజ్ని, అదనపు కవరేజ్ని తక్కువ ఖర్చుతో ఇచ్చే పాలసీ ఇది, దీన్ని సూపర్ టాపప్ అంటారు. అలా కాకుండా ఈ మధ్యనే మేము ప్రవేశపెట్టాము ఒక పాలసీ, సంపూర్ణ స్వాస్థ్య బీమా యోజన అని. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే 4 తరాల వారిని ఈ పాలసీలో కవర్ చేయొచ్చండి. ఒకే పాలసీలో తల్లిదండ్రులు, పిల్లలు, అత్తమామలు, తాతమ్మలు, నానమ్మలు కలిపి అందరూ 4 తరాల వారు కూడా ఈ పాలసీని దీంట్లో తీసుకోవచ్చు.
1: అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ప్రీమియం కడితే వీళ్ళందరూ కవర్ అవుతారు,
0: కవర్ చేయొచ్చండి. అవును. సో ఇలాంటి పాలసీలు మాకు ఆరోగ్య బీమా క్షేత్రంలో ఉన్నాయి. అవి ఎంత అందరికీ సులువుగా వాళ్ళకి తగ్గిన ధరలో, ఇప్పుడు ఒకళ్ళు ఎక్కువ సమీక్షుడు కావాలనుకుంటారు, వారికి ఉచిత, వారికి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. ఇంకొంతమంది మాకు తక్కువ రక్షణ ఉంటే చాలు, మేము తగ్గితే ప్రీమియం కట్టగలం అనుకుంటారు, వాళ్ళకి తగ్గట్టుగా పాలసీలు ఉన్నాయి మా దగ్గర. కానీ మేము చెప్పదలుచుకున్న ఒక విషయం ఏంటంటే, పాలసీ తీసుకునే ముందు పాలసీ గురించి నిబంధనలు, మినహాయింపులు, ఎక్స్క్లూజన్స్ ఇవన్నీ సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు పాలసీ తీసుకోగానే అన్నీ మేము హాస్పిటలేషన్ అయితే అన్నీ కూడా మాకు క్లెయిమ్స్ వస్తాయని అపోహలు చాలామంది ఉంటారు. అలా కాకుండా ముందస్తుగానే మేము ఎప్పుడు కూడా ఏం చెప్తుంటే, వయసు తక్కువగా ఉన్నప్పుడే పాలసీ తీసుకుంటే సుదీర్ఘంగా దాన్ని మనకి మీకు ప్రయోజనాలు ఇస్తుంది ఆ పాలసీ అని మేము ఎప్పుడు చెప్తుంటాము.
1: ప్రీమియం కూడా కొంచెం,
0: ప్రీమియం కూడా తక్కువ ఉంటుంది. అందుకని తక్కువ వయసులోనే ఇట్లాంటి ఆరోగ్య రక్షణ కవచాలు, పే పాలసీలు కనుక తీసుకుంటే లాంగ్ టర్మ్లో వాళ్ళకి బాగా దాన్ని ఫలితాలు దక్కుతాయని మా అభిప్రాయం.
1: సార్, నాకు ఒక సందేహం సార్ ఇక్కడ. ఒకవేళ ఒక కుటుంబానికి ఒకళ్ళే బ్రెడ్ అర్నర్ ఉన్నారు, ఒకళ్ళే సంపాదిస్తున్నారు, వారికి ఒక ఆరోగ్య సమస్య ఉంది అని అనుకుందాం. ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి హెల్త్ చెకప్స్ అన్ని చేసి సాధారణంగా ఇన్సూరెన్స్ పాలసీ రిజెక్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ ఫెసిలిటీ కోల్పోతారు కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి?
0: వారికి ఇచ్చే సలహా ఒకటేనండి. ఫస్ట్ ఏం చేయాలి, మొదటగా నేను చెప్తున్న అందరికీ విషయం ఏంటంటే, ఆరోగ్య బీమా ఏదైతే ఉందో మీరు చిన్నప్పుడే మీరు తీసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఉద్యోగంలో చేరతారో అప్పుడే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్, మనం బ్యాంకులో డిపాజిట్ కానీ ఇప్పుడు వీటి మీద ఎక్కువ ఆలోచిస్తున్నాం, ఇల్లు కొనాలి నేను, లేకపోతే ఒక FD కొనాలి, లేకపోతే ఒక నేను కారు కొనుక్కోవాలి, నా ఫస్ట్ జీతంతో కారు కొనుక్కోవాలి, ఇలాంటివన్నీ ధ్యేయాలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే, అందరికీ చిన్నప్పుడే ఫస్ట్ మీరు జీతంతో ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ బీమా కొనుక్కోండి.
1: ఆస్తుల మీద ఎలా అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటామో ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టమంటారు.
0: ఆరోగ్యం మీద కూడా పెట్టుబడి
1: పెట్టాలి,
0: చాలా అవసరం ఉందండి. ఎందుకంటే రాను రాను ఈ వైద్య ఖర్చులు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఒకసారి హాస్పిటలేషన్ అయితే, నేను ఇందాక చెప్పినట్టు ఇల్లు అమ్ముకోవటే పరిస్థితులు కూడా కొంతమందికి వచ్చిన విషయాలు మేము చూసాము. అంచేత మీరు ఈ ఆరోగ్య బీమా ఎప్పుడైతే మీరు ఫస్ట్ శాలరీ వస్తుందో ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు మీ కుటుంబానికి ఆరోగ్య రక్షణ బీమా కవచం పాలసీ అనేది ఒకటి తీసుకోవాలి.
1: సార్, మీరు చెప్పినట్టుగా ఇల్లు ఆస్తులు అన్నీ అమ్ముకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తిని కాపాడుకోలేని పరిస్థితి ఉంటుంది, అప్పుడు నిజంగా ఆ కుటుంబం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది.
0: అవునండి.
1: సో మీరు అన్నట్టుగా సార్, ఆస్తుల కంటే ముందు ఆరోగ్యం మీద పెట్టుబడి పెట్టాలేమో అని అనిపిస్తుంది.
0: అవును, ఆస్తుల కంటే ఆరోగ్యం మీద పెట్టుబడాల్సిన చాలా అవసరం ఉంది. రాను రాను మీరు చూస్తున్నట్టు కదా, గత 10 ఏళ్లలో దీన్ని మెడికల్ ఇన్ఫ్లేషన్ ఉంటామండి. మెడికల్ ఇన్ఫ్లేషన్ అంటే హాస్పిటలేషన్ అయితే ఖర్చు, ఇప్పుడు ఇదివరకు ఒకసారి ఒక రోజుకి 10,000 అయ్యేది, ఇప్పుడు కనీసం 20,000-30,000 గాంధీ మనకు ఒక రోజు ఖర్చు హాస్పిటలేషన్ అవుతుంది.
1: ఐసీయూ అయితే మరీను.
0: అందుకని ఇప్పుడు ఎట్లా అయితే ఈ మెడికల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నదో, ఈ రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక 12-15% దాకా ఉందండి. సంవత్సరానికి కాస్ట్ అనేది, మెడికల్ కాస్ట్ అనేది 12-15% పెరుగుతున్నది. ఇలాంటి దృష్టిలో ఇప్పుడు మనకి ఈ రోజు మనం ఒక ఏదైనా హాస్పిటలేషన్ అయితే నాకు ఇంత ఖర్చు అవుతుంది అనుమానం కనుక ఒక లంచనా వేస్తే, ఈ రోజు కనుక 100,000 రూపాయలు అయితే నెక్స్ట్ ఇయర్కి అది 125,000 అవుతుంది, 120,000 అవుతుంది.
1: అంటే 12%
0: ఖచ్చితంగా పెరుగుతున్నది. అంచేత ప్రతి ఒక్కరూ చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే, ఆరోగ్యం బీమా మీద ఇన్వెస్ట్ చేయడం, ఈ దీని మీద దృష్టి పెట్టడం, అందరికీ ఆరోగ్య రక్షణ కలిగించడం. ఇప్పుడు మా దగ్గర చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైతే అర్నింగ్ మెంబర్ ఉన్నారో వాళ్ళతో పాటు

0: ఫ్యామిలీ, వాళ్ళ చిల్డ్రన్ కానీ, ఒక పిల్లలు కానీ, అత్తవారు కానీ, వాళ్ళ 4 తరాలు కూడా మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీలో కవర్ చేసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడంలో వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా ఒక దేశానికి అభివృద్ధికి కూడా కారణం చెందుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం నిదానం చెప్పాను కదా, ఆరోగ్య ఏదైనా క్లెయిమ్ వస్తే, ఏదైనా అనారోగ్యం వస్తే ఇల్లు వాకిల్లు అమ్ముకుని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి రక్షణ కవచం కనుకుంటే వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తుంది, వాళ్ళు మళ్ళీ ముందడుగు వేయడానికి తోడ్పడుతుంది ఇలాంటి ఒక ఆరోగ్య రక్షణ కవచం. సో ఇది ఇండైరెక్ట్గా ఎవ్రీబడి ఎనీవే అందరూ కూడా మనం పాలసీ తీసుకుంటే మనం దేశానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడతారని నా నమ్మకం
1: సార్. అలాగే మోటార్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే సార్, వెహికల్స్ అన్నిటికీ కూడా మోటార్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. మరి వాహనాల కోసం ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి సార్? అండ్ మోటార్ ఇన్సూరెన్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి సార్?
0: మోటార్ ఇన్సూరెన్స్ అనేది అందరూ కంపల్సరీగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. అది లేకుండా వాహనాన్ని మీరు రోడ్డు మీద నడపడానికి వీల్లేదు. అలా అని మేము ఒక థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాకుండా దానికి కాంప్రిహెన్సివ్ కవర్ అండ్ ఓన్ డ్యామేజ్ కవర్ అని, మొత్తం ఏదైనా యాక్సిడెంట్ జరిగితే దానికి క్లెయిమ్ రావటం కానీ, ఇది థర్డ్ పార్టీ ప్లస్ కాంప్రిహెన్సివ్ కవర్ అని ప్యాకేజ్ పాలసీ అంటామండి. ఇది మొత్తం కవరేజ్ ఇస్తుంది. దాంట్లో కొన్ని యాడ్ఆన్స్ ఉంటాయి. దీంట్లో 0 డిప్రిషియేషన్ అని, ఇంజిన్ ప్రొటెక్షన్ అని, రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇలాంటి ప్రత్యేక ఫీచర్లతో ఉన్న పాలసీలు మా దగ్గర ఉన్నాయి. మోటార్ వాహనానికి సంబంధించిన ఏ రకమైన అపఘాతం జరిగినా కూడా రక్షణ కవచాన్ని ఇచ్చే మోటార్ కాంప్రిహెన్సివ్ పాలసీలు అందరూ కూడా తీసుకోవాలని నా ఉద్దేశం అండి.
1: సార్, అలాగే ఆన్లైన్లో మోసాలు బాగా పెరుగుతున్న తరుణంలో కొత్తగా వినపడుతున్నది ఏంటంటే సార్, సైబర్ ఇన్సూరెన్స్. చాలా తక్కువ మందికి దీని మీద అవగాహన ఉంది సార్. అసలు ఈ సైబర్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి?
0: ఆన్లైన్లో ఇప్పుడు లావాదేవీలు పెరుగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైనే చేస్తున్నాం. చిన్న చిన్న వ్యాపారాలు కూడా అందరూ కూడా ఆన్లైనే డబ్బులు పంపించడం కానీ జరుగుతున్నాయి. ఈ ఎట్లాగైతే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయో ఈ మోసాలు కూడా పెరుగుతున్నాయి. హ్యాకింగ్ అని కానీ, కంపెనీల డేటాబేస్ చోరీ కానీ, ఇట్లాంటి వాటిని ఫిషింగ్ కానీ, ఇట్లాంటి చాలా పదాలు ఉన్నాయి ఈ మోసాలకు. ఎవరికైతే మోసం జరుగుతుందో వారికి రక్షణ కల్పించడానికి సైబర్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని మా దగ్గర ఉందండి. దీనివల్ల ఆర్థిక నష్టం, డేటా రికవరీ ఖర్చులు అన్ని కూడా ఈ పాలసీ ద్వారా లభిస్తుంది వాళ్ళకి.
1: దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ సార్?
0: ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ సంస్థలు, ఆర్గనైజేషన్స్, కంపెనీలు, ఇలాంటి ఆర్గనైజేషన్స్ వాటికి ఈ ప్రోడక్ట్ మేము ఇస్తున్నాం, సైబర్ లయబిలిటీ.
2: 2047 నాటికి అందరికీ బీమా అనే జాతీయ లక్ష్యం గురించి ఓరియంటల్ ఇన్సూరెన్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సిఎల్ గిరిధర్ గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. ముందుగా ఓయల చిత్రం నుంచి చంద్రబోస్ సంగీత సర్ధను ఎస్వి కృష్ణారెడ్డి చంద్రబోస్ గేయరచితగా ఎస్వి కృష్ణారెడ్డి స్వరపరిచిన గీతం, పాడినవారు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్రా.

తర్వాత వినండి సుల్తాన్ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ కేఎస్ చిత్ర పాడిన పాట. గీత రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం కోటి.

తర్వాత పెళ్లి పీటల చిత్ర నుంచి కేఎస్ చిత్ర నిత్య సంతోష్ని మనోపడిన పాట, గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

ముకుంద చిత్ర నుంచి కేఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీ జయమేయర్. తర్వాత హ్యాపీ డేస్ చిత్ర నుంచి వెంకటేష్ పట్వారి గీతాన్ని విందాం, సంగీతం మిక్కీ జయమేయర్. పాడినవారు కృష్ణ చైతన్య, క్రాంతి, ఆదిత్య సిద్ధార్థ.

స్వరమలిక చిత్రగీతాలు వింటున్నారు. చివరికి వినండి రణం చిత్ర నుంచి నవీన్ సుచిత్ర పాడిన పాట, గీత రచన కందికొండ, సంగీతం మణిశర్మ.

ఈ ప్రసారంలో రాత్రి 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రించుకుంటారు. ఇక 10 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం శ్రీమతి రాధా జయలక్ష్మి గానం ప్రసారమవుతుంది.

విరామ సంగీతం వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:29 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. వార్తల వివరాలు. శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీకృష్ణుడి జీవిత గాథ, ఆయన బోధనలు భారతీయ సంస్కృతి తత్వశాస్త్రాలకు నూతన స్ఫూర్తిని అందిస్తున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శ్రీకృష్ణుడి ఆదర్శాలను జీవితంలో ఆచరిస్తూ సమ్మిళితమైన వికసిత భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. శ్రీకృష్ణుడి జీవితం, సందేశం మానవాళిని సత్యం, ధర్మం, కర్తవ్యనిష్ట, సత్ప్రవర్తన మార్గంలో నడిపిస్తాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. శ్రీకృష్ణుడి దివ్య సందేశాల్లో నిస్వార్థ కర్మకు సంబంధించిన గొప్ప స్ఫూర్తి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పవిత్ర జన్మాష్టమి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో సానుకూల శక్తి, ఆత్మవిశ్వాసాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు. భూస్థిర కక్ష్యలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రయోగం జరిగింది. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ను ప్రయోగించిన సుమారు 18 నిమిషాల తర్వాత ఉప భూస్థిర కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

0: 27 గంటల పాటు కొనసాగిన కౌంట్ డౌన్ విజయవంతంగా పూర్తయిన అనంతరం 2367 కిలోల పేలోడ్తో కూడిన జీఎస్ఎల్వి F-17 రాకెట్ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ ప్రయోగ వేదిక నుంచి తెల్లవారుజామున 2 గంటల 55 నిమిషాలకు నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఇమేజింగ్ ఉపగ్రహం రియల్ టైం చిత్రాలను అందించడంతో పాటు వ్యవసాయం, విపత్తుల నిర్వహణ సహా పలు రంగాల్లో దేశానికి ఉపయోగపడనుంది. EOS-05 ప్రయోగం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు దోహదపడుతుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలియజేస్తూ,
1: GSLV F-17 vehicle has successfully and precisely injected the advanced earth observation satellite 05, the geo imaging satellite, in the intended and required orbit. And today we have injected the heaviest satellite, 2367 kg satellite, using this launch vehicle. Once the earth observation satellite 05 is operationalized, it will become the India's first dedicated imaging satellite from the geo orbit, providing important strategic data for our country.
0: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం EOS-05ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వి F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈరోజు చేపట్టిన జీఎస్ఎల్వి F-17 ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ఈ విజయం భారత అంతరిక్ష రంగం సాధిస్తున్న అత్యుత్తమ ప్రతిభ, సాంకేతిక ఆవిష్కరణలు, పెరుగుతున్న సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం, విస్తృతిని అందిస్తోందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఇస్రోకు అత్యుత్తమ ఘనతగా, దేశానికి గర్వకారణమైన సందర్భంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, ఈ విజయం భారత భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. ఇది దేశ అంతరిక్ష కార్యక్రమం సాధిస్తున్న సాంకేతిక పురోగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. 3 రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టుల అధ్యక్షులు, ఉన్నత స్థాయి న్యాయాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సులో భాగంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రష్యా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ సహా పలు దేశాల న్యాయ ప్రతినిధి బృందాల అధిపతులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో దేశాల మధ్య న్యాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించడం, సత్వర న్యాయ ప్రక్రియల ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచడం, వివిధ దేశాల్లో అమలులో ఉన్న అత్యుత్తమ న్యాయ విధానాలను పరస్పరం పంచుకోవడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీ ప్రాంగణంలో కేంద్ర పరికరాల ప్రయోగశాలలో ఏర్పాటు చేసిన అధునాతన విశ్లేషణాత్మక పరికరాల సౌకర్య కేంద్రం అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సౌకర్యాల ద్వారా జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంజనీరింగ్తో పాటు ఇతర అనుబంధ రంగాల్లో విశ్వవిద్యాలయ విశ్లేషణ, పరిశోధన సామర్థ్యాలు మరింత మెరుగుపడనున్నాయి. అదేవిధంగా పంజాబ్ యూనివర్సిటీ టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్ను కూడా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సిపి రాధాకృష్ణన్ పంజాబ్ యూనివర్సిటీ 143 సంవత్సరాల ఘన చరిత్రను కొనియాడారు. విశ్వవిద్యాలయానికి 80% నిధులను సమకూరుస్తోందని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్ట్రపతి పిలుపునిస్తూ,
2: Dear students, I have request for you. Your health, your future and your dreams are precious. So always say no to drugs. Wherever I am going, I am insisting on this. The thoughts, the actions of one single personality should be controlled by one single fact, that is his own mind. As we move towards the goal of developed Bharat and Atmanirbhar Bharat, our research must increasingly focus on national priorities, further strengthen our university's contribution in research, innovation and entrepreneurship.
0: భారత్ ఫ్రాన్స్తో అంతరిక్ష భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఫ్రాన్స్ ఉన్నత విద్య పరిశోధన అంతరిక్ష శాఖ మంత్రి ప్రొఫెసర్

0: ఫిలిప్ బాప్టిస్ట్తో జితేంద్ర సింగ్ ఈరోజు దృశ్య మాధ్యమ విధానంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. అంతరిక్ష రంగంలో భారత్ ఫ్రాన్స్ మధ్య సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చలు జరిపారు. ప్యారిస్లో జరగనున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో భారత్ పాల్గొనడం, బెంగళూరు స్పేస్ ఎక్స్పోలో ఫ్రాన్స్ భాగస్వామ్యం వంటి అంశాలపై ఇరువురూ చర్చించారు. భారత్ అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తోందని జితేంద్ర సింగ్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే కొనసాగుతున్న అంతరిక్ష సహకారాన్ని మరింత బలోపేతం చేసి వేగవంతం చేయాలన్నది ఫ్రాన్స్ ఆకాంక్ష అని ఫ్రాన్స్ మంత్రి ప్రొఫెసర్ బాప్టిస్ట్ పేర్కొన్నారు. ఇటలీ యుద్ధానంతర చరిత్రలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా కొనసాగుతున్న జార్జియా మెలోనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి స్పందిస్తూ, ఈ ఘనత జార్జియా మెలోనీ నాయకత్వంపై ఇటలీ ప్రజలకు ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి నిదర్శనమన్నారు. భారత్ ఇటలీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో జార్జియా మెలోనీతో ఉన్న స్నేహం కూడా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ ఇటలీ కలిసి రెండు ఖండాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్తో పాటు ఈశాన్య ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, దేశ అభివృద్దికి తమ వంతు సహకారం అందించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. మూడు రోజుల బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భూస్థిర కక్షలోకి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ F-17 విజయవంతంగా ప్రయోగించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం. సంతోషం చిత్రించి కేకే ఉష పాడిన పాట.
2: భాయ్యో ఔర్ బెహనో, సత్ శ్రీ అకాల్. కమ్ అండ్ జాయిన్ us. ఆజ్ కీ షామ్ ఆప్కే నా.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:44 దాటి 44 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల వార్తా ప్రసారాలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి రాధా జయలక్ష్మి గానం వింటారు. ముందుగా సీతమ్మ మాయమ్మ, వసంతరాగం, రూపకతాళం, త్యాగరాజస్వామి కృతి.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభాకర్ణం శ్రీమతి రాధా జయలక్ష్మి గానం వింటున్నారు. తర్వాత శంకరాభరణ రాగంలో రామస్వామి శివన్ రచన చతురస్ర రూపకం తాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి రాధా జయలక్ష్మి గానం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

సమయం 10:45. ఆపాత మధురాలు వింటారు. ముందుగా గులే బకావళి కథ చిత్ర నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి, సంగీతం విజయకృష్ణమూర్తి.

తర్వాత భలే తమ్ముడు చిత నుంచి టీవీ రాజు సంగీత సారథ్యంలో మహమ్మద్ రఫీ పి సుశీల పడిన పాట, గీత రచన సి నారాయణ రెడ్డి.

ఆపాత మధురాలు వింటున్నారు. చివరిగా వినండి, బొబ్బిలి యుద్ధం చేతి నుంచి ఘంటసాల పి సుశీల పాడిన పాట. గీత రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 భక్తి రంజన కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం వింటారు. 6:30 చింతన వ్యాఖ్యాత శ్రీ ఆగ్నవల్క్య శర్మ. పొలంపంలో 6:30, 7:00 ప్రసార విషయాలు, 7:15 ఉదయ సమయంలో అందులో నేటిమాట. ఆ తర్వాత లలిత సంగీతం, శ్రీమతి వి జయలక్ష్మి పాడిన కొన్ని లలిత గీతాలు, ఇంకా పుష్పాంజలి సమాచారం ఇత్యాది అంశాలు వింటారు. 8:30 కనకాపల్లి జిల్లా సమాచార లేఖ రచన శ్రీ వై రామకృష్ణ. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 8:35 శ్రీ ఎల్ సుబ్రహ్మణ్యం, శ్రీ ఎల్ వైద్యనాథన్, శ్రీ ఎల్ శంకర్ వయలిన్ త్రయం వింటారు. పాటల పల్లకి శ్రోతలు కోరిన చిత్రగీతాలు 9:00. 10:00 వసుదైక కుటుంబం, 11:00 మధురమా, 12:10 మధుమంజరి, 12:40 చిత్రగీతాలు, మధ్యాహ్నం 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 2:30 సైనిక్ మాదిరి సాయంత్రం ప్రసారం, 5:00 యువాని యువజనుల కార్యక్రమం, సంధ్యారాగాలు 5:30 సాయం సమీరం, 6:30 ఇందులో గుంచన హిందీ సాహిత్య కార్యక్రమం, కృత్రిం బుద్ధిమంతా కే యుగ్మే శిక్షాకి ప్రసంగిత టాక్ బై డాక్టర్ ఏ అనిత, ఇంకా ఫిట్నెస్ మంత్ర వికాసం తదితర వివరాలు వింటారు. 6:30 నుంచి సాయం సమీరంలో రాత్రి 7:00 ప్రసార విషయాలు, 7:15 కిసాన్ వాణి ప్రాజెక్ట్ కార్యక్రమం, చేపల వేటలో ట్రాన్స్పాండర్స్ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వాడుక ఉపయోగాలు, ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా చీఫ్ మెరైన్ ఇంజనీర్ హెడ్ డాక్టర్ సిహెచ్ ధనంజయరావు గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి. ఇంకా జానపద గీతం, వ్యవసాయ సమాచారం వింటారు. రాత్రి 7:45 నుంచి మహిళల ఆసియా T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 భాగంగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు రేడియో సెట్లపై కొనసాగుతుంది. ఇక మన రోజువారీ కార్యక్రమాలు యథావిధిగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో వింటారు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు 7:45 స్వరమాలిక, 8:00 సంస్కృత ప్రసంగం, 8:15 తిరిగి 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో విద్వాన్ కాళీ ప్రసాద్ బాబు మృదంగ లైవ్ న్యాసం వింటారు. విఠల్ రాజపుర పక్వాచ్. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10:00 ప్రాంతంలో అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు, వాల్తీరుల ముందైన గరిష్ట ఉష్ణోగ్రత 33.9 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.1 డిగ్రీల సెల్సియస్. పౌర విమానాయన కేంద్రం గరిష్టంగా 30 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 26.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చెదురుమదురుగా వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల్లో ఆకాశం సాధారణంగా మేఘాలతో కూడుకుని ఉండి 1-2 ప్రాంతాల్లో వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ప్రముఖం కనిపిస్తుంది. రాగల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్రతీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు, ఆంధ్రతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ఈ రోజు నుంచి రాగల 5 రోజుల పాటు అంటే 8వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 11:14 దాటి 6 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్ అనగా 927 కిలోహెచ్ మీడియం వేపు, ఎఫ్ఎం 102 MHz పై ప్రభాత ప్రసారం 5:51 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.